ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెట్స్ పై ఈనాటి మా ప్రసారాల ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై మాసం 23వ తేదీ గురువారం. సమయం 5 గంటల 54 నిమిషాలు.

క్షేత్ర దర్శనం వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్చే దీని బాంధవ. మరి ఈరోజు క్షేత్ర దర్శనిలో మనం రాకం చెర్ల యోగానంద శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. నారాయణుణ్ణి పరిపూర్ణ మనస్సుతో శరణు వేడితే జరగని పని ఉండదు అనేది జగద్విదితం. ఎన్నో కథలు, ఎన్నో పురాణ విశేషాలు, మరెన్నో భక్తి కథలు మనకు నిదర్శనం. అలాంటి పుణ్యక్షేత్రం శ్రీ రాకంచెర్ల యోగానంద లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం. ముచుకుంద మహర్షి స్వామిని తపస్సు చేసి వేడుకోగా ఈ పరిసరాల్లో స్వామి సాక్షాత్కరించి స్వయంభూగా వెలిశారు అనేది ఇక్కడి పురాణ కథ. మరి ప్రశాంతమైన వాతావరణంలో భక్తులతో అలరారుతూ ఆధ్యాత్మిక అనుభూతినిస్తూ ఉంది శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం రాకంచెర్ల. మరిన్ని విషయాలు చెప్తాను, వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

క్షేత్రదర్శిని వింటున్నారు ఆర్చి దీనబాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. క్షేత్రదర్శన్లో ఈరోజు మనం రాకంచెర్ల యోగానంద లక్ష్మీ నృసింహస్వామి క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ క్షేత్ర మహిమని చాటి చెప్పిన వారిలో మన ప్రాంతానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు భక్త కవి అయిన రాకమచెర్ల వెంకటదాసు అతి ముఖ్యుడు. మరి ఈయన ముచుకుంద మహర్షి అంశగా జన్మించారని భక్తులెల్లరూ నమ్ముతారు. వెంకటదాసు రాకమచెర్ల ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించి లక్ష్మీ నృసింహస్వామిపై ఎన్నో భక్తి కీర్తనలు రచించి భక్తి తత్వాన్ని ప్రచారం చేశాడు. ఇక్కడ చుట్టూ ఉండే పచ్చని వాతావరణం మన మనస్సుని ఆకట్టుకోవడమే కాకుండా ఇక్కడ కొండపైన స్వామి వెలిసి ఉన్నటువంటి గుహను దర్శిస్తే నిజంగా జన్మధన్యం. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

క్షేత్ర దర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈరోజు క్షేత్రదర్శనిలో మనం రాకంచెర్ల యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర విశేషాలను తెలుసుకుంటున్నాం. శాంతమూర్తిగా భక్తులకు దర్శనమిస్తూ తమను దర్శించుకునే భక్తుల కోరికలకు కొంగు బంగారంగా వారందరి కోరికలు నెరవేరుస్తూ వారికి ప్రగాఢ విశ్వాసాన్ని కల్పిస్తున్నాడు లక్ష్మీ నరసింహస్వామి. మరి ఈ ఆలయం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఉంది. మరి ఇక్కడికి చేరుకోవాలి అంటే వికారాబాద్ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చటి ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రం భక్తులతో ఆధ్యాత్మిక ఆవాసంగా ఇక్కడ స్వామివారి దర్శనం మనందరికీ కూడా ఎంతో యోగ్యం. మరి ఇక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించి పునీతులు అవ్వండి. వెంటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

అందరికీ గుడ్ మార్నింగ్. 7:06 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అందరికీ జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే. మరి ఆకాశవాణి అలరిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమగా మీకు పాటల్ని పరిచయం చేస్తూ, మాటల్ని పరిచయం చేస్తూ, ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తూ ఉంది ఆకాశవాణి. మరి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం. వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జే దీన బాంధవతో. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే. టీవీ మాధ్యమాలు ఉనికి రాకముందు మనకున్నటువంటి ఏకైక ప్రసార మాధ్యమం రేడియో. మరి భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 23న, అంటే ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని మనందరం జరుపుకుంటాం. మరి మన జీవితాలపై రేడియో ప్రభావం ఎంత అంటే అసలు మాటల్లో చెప్పలేనిది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి మనం నిద్రించే వరకు ప్రతి గంట మనల్ని అలరిస్తూ, మన కోసం పనిచేస్తూ, మనల్ని ఎన్నో ఎన్నో ఎన్నో ఆనందాల వైపు పరుగులు తీపిస్తోంది రేడియో. మరి జాతీయ ప్రసార దినోత్సవ చరిత్ర ఏంటి, అసలు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏమైంది, ఏంటి, ఎలా నామాంతరం చెందింది, నేను అన్ని విశేషాలు చెప్తాను. వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జదీన్ బాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం జాతీయ ప్రసార దినోత్సవ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి 1927 జూలై 23న ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ మొట్టమొదటి రేడియో కంపెనీగా అవతరించింది. మరి 1930లో ఏఐఆర్ ఆల్ ఇండియా రేడియోగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ఆవిర్భవించింది. జూన్ 8న దీనికి ఆల్ ఇండియా రేడియోగా నామకరణం చేశారు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, లక్నో ఇంకా తిరుచిరాపల్లిలో 6 రేడియో స్టేషన్లు మనకు ఉన్నాయి. 1956 నుండి అధికారికంగా ఆకాశవాణిగా పిలువబడుతోంది. మరి రేడియో ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఆల్ ఇండియా రేడియో ప్రకారం బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదానికి అనుగుణంగా ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యాబుద్ధులు నేర్పించడానికి మరియు వినోదాన్ని పంచడానికి ఎప్పుడు సేవలను అందిస్తూనే ఉంటుంది. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది శరజ్యోత్స్న. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పేపర్ లీక్ తీవ్రమైన సమస్య అని, దీన్ని రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. లోక్సభలో రాహుల్ గాంధీ దాదాపు 150 పేపర్ లీక్ల గురించి ప్రస్తావించగా, ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి వాస్తవాలను వెల్లడిస్తుందని నడ్డా హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, కేరళతో పాటు పశ్చిమ బెంగాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు పేపర్ లీక్లను ఆయన ఉదాహరణగా చూపుతూ, రాహుల్ గాంధీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడం లేదని విమర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆ దేశ అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధాని, సెనెట్ అధ్యక్షుడు తదితరులతో సమావేశమవుతారు. ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మెరుగైన నిర్వహణ ద్వారా రైలు భద్రతను బలోపేతం చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా

ఆనందాన్ని పంపిస్తోంది. 3 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు జింబాబ్వేలోని హరారేలో భారత్ జింబాబ్వే జట్ల మధ్య మొదటి T20 మ్యాచ్ జరుగుతుంది. రంగారెడ్డి, మంచిర్యాలతో సహా 10 జిల్లాల్లో ఈ ఉదయం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఒక్కసారి ఏం జరుగుతోంది హైదరాబాద్లో అని మనం ఆలోచించినట్టయితే, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఇంకా తెలంగాణ సంగీత నాటక అకాడమీ సహకారంతో 2వ అంతర్జాతీయ బాలల నాటకోత్సవం రవీంద్ర భారతి వేదికగా ఇవాళ జరుగుతోంది. ఇక్కడ వివిధ రకాల నాటక కథా ప్రదర్శనలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే అంతర్జాతీయ నాటికలు ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. మీకు వీలైతే కనుక ఖచ్చితంగా రవీంద్ర భారతి విజిట్ చేయొచ్చు. వెంటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR ITR-U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి హైదరాబాద్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే, థీమ్ పార్క్లో ఎక్స్పీరియం ఈవెంట్ మాన్సూన్ స్పెషల్ ఆఫర్ ఇవాళ జరుగుతోంది. వర్షాకాలంలో మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే గనక థీమ్ పార్క్లో హ్యాపీగా ఈరోజు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈరోజు ఈవెంట్స్ ఏంటి, ఏం జరుగుతున్నాయి హైదరాబాద్లో అంటే, థర్డ్ వేవ్లో పపెట్రీ పెయింటింగ్ వర్క్షాప్ జరుగుతుంది. ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా వెళ్ళేసి హ్యాపీగా మనం ఎలా పాట్స్ మీద డ్రాయింగ్ ఎలా చేయొచ్చు, ఏంటి ఏం చేస్తే ఎలాంటి కర్వ్స్ వస్తాయి ఏంటి అనే వాటి మీద మంచి శిక్షణ ఇస్తున్నారన్నమాట. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేదల గోడు వినేవారు కరువయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి ఆ పార్టీ పేదలను మోసం చేసిందని ఆరోపించారు. గతంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బుధవారం గాంధీభవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖిలో పొంగులేటి పాల్గొన్నారు. తెలంగాణ నీటిపారుదల రంగ చరిత్రలోనే రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం అద్భుత ఘట్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం నేలకు గోదావరి జలాలు చేరడం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని తీపి జ్ఞాపకమన్నారు. సాగర్ ప్రధాన కాల్వలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం డీప్ కట్ వద్దకు చేరుతున్న గోదావరి జలాలను మంత్రి నిన్న పరిశీలించారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. పలు రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత పెరుగుతోందని ఈ సందర్భంగా జయశంకర్ అన్నారు. 1,012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో భాగంగా ప్రకటించారు. సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ నూతన ప్రాంతీయ పాస్పోర్టు అధికారిగా మాధవ్ రాచయ్య సల్ఫులే ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 2 రోజుల నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చాన్జౌ వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్యసేన్, పివి సింధు, ఆయుష్ శెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు అల్ఫీ ఫర్హాన్పై, లక్ష్యసేన్ జపాన్కు చెందిన ప్రత్యర్థిపై విజయాలు సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగ ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆదాయ పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

0: FM Rainbow 101.9.
1: నైన్ టెన్ స్టూడియో క్లాక్లో టైం, వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. వెదర్ మాత్రం ఫుల్ చల్లగా ఉంది. బయట ఎక్కడికి వెళ్ళినా అక్కడక్కడ వర్షం, అక్కడక్కడ కొంచెం అంటే పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కూడా వీలైనంతగా హెల్త్ జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఇంటికి అనారోగ్యంతో వచ్చి బాధపడుతూ ఉండేదానికన్నా ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. అండ్ మనం ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తున్నాము, ఎంత సంపాదిస్తున్నాము ఏంటి అనే దానికన్నా ఎంత ఆరోగ్యంగా ఇల్లు చేరుకున్నాము, ఎంత ఆరోగ్యంగా మళ్ళీ డే స్టార్ట్ చేసాము అనే దాని మీదే మన కాన్సన్ట్రేషన్ అవసరం. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిణి నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: ఆదాయ పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
4: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

0: చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: నైన్ 27 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం జూలై మాసం చివరి రోజుల్లో ఉన్నాము. ఆల్మోస్ట్ 7 మంత్స్ అయిపోబోతున్నాయి 2026 సంవత్సరంలో. మరి ఏది ఏమైనా కూడా మన ప్లానింగ్స్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాము, ఎలాంటి ఐడియాస్తో మనం ఈ ఇయర్ స్టార్ట్ చేసాము, అండ్ ఎక్కడ మన వర్క్స్ జరుగుతున్నాయి, ఎంత పెండింగ్ ఉన్నాయి, ఇంకా డిసెంబర్ వరకు మనం ఎలాంటి ఐడియాలతో వెళ్తే కంప్లీట్ చేయొచ్చు అని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అంచనా వేయడం అనేది అవసరం. ఏమంటారు, వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

9:45 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏది ఏమైనా ట్రాఫిక్ టైం కాబట్టి కొంచెం బయట మనం మాత్రమే కాదు, మనతో పాటు అందరూ, మనం మాత్రమే అనుకొని వెళ్తే ఎంత స్పీడ్ వెళ్ళినా ఏం చేసినా ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగకపోవచ్చు. బట్ మనం రీచ్ అయ్యే పరిస్థితులు, మనం వెళ్ళాలనుకున్న పరిస్థితులు, మనతో పాటు అందరున్నారనే ఆలోచనలతో పాటు చేసే జర్నీ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అందరికీ ఉపయోగ్యం, అందరూ దానిని క్షేమంగా తీసుకునే అవకాశం. కాబట్టి మనం ప్రయాణించే ప్రయాణంలో, మనం చేసే అంటే వెళ్ళే మార్గంలో ఎక్కడెక్కడైతే మనం వెళ్తున్నామో మన కోసం మాత్రమే కాకుండా అందరి కోసం ఉన్న మార్గాన్ని మనం వాడుకునేటట్టు అందరూ వాడుకోవాలనే ఆలోచనలు మనకెప్పుడు ఉండి వెళ్ళడం బెటర్. అంతేగాని నేను మాత్రమే, నాకు మాత్రమే అర్జెన్సీ, నేను మాత్రమే వెళ్ళాలి అనే స్వలాభ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే అవకాశాలు. ఏమంటారు, వింటనే ఉండండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మేం స్టూడియో క్లాక్లో టైం సరిగ్గా 9:54. మరి మైక్ ఇచ్చేసేయమని వచ్చాడు రామ్ చరణ్. హాయ్ రామ్ చరణ్, గుడ్ మార్నింగ్.
1: హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు?
0: యా ఫైన్, హౌ ఆర్ యూ? ఏంటి సంగతి?
1: చాలా బాగున్నాను. చెప్పాలి మీరే. ట్రాఫిక్ చాలా బాగుంది.
0: చాలా బాగుందా?
1: చాలా బాగుంది.
0: ఎక్కువ ఉందా?
1: ఎక్కువ అంటే ఇంకా మనం చెప్పలేము. ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు
0: ఓకే,
1: నుంచి ఇక్కడికి రావడానికి 1 hour పట్టింది నాకు.
0: ఓకే, ఎక్కడి నుంచి వస్తావు నువ్వు?
1: కేపిహెచ్పి నుంచి.
0: కేపిహెచ్పి, సో మెట్రో బెటర్ ఫర్ దాట్?
1: బట్ అంటే మళ్ళీ మెట్రోలో కూడా ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ పీక్ అవర్స్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఎక్కాలి అని అంటే మాత్రం చాలా కష్టంగా.
0: ఓకే, ఏం చేస్తావు ఇవాళ? ఏంటి ఫుల్ ఏదో స్క్రిప్ట్ పట్టుకొని వచ్చేసావు?
1: ఏం నడుస్తుంది? ఆఫ్ కోర్స్ యూరోప్ యు ఆర్ సెలబ్రేటింగ్ అవర్ బ్రాడ్కాస్టింగ్ డే, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే. సో దాని గురించి అండ్ కొంత మనము ఇంతకు ముందు పాస్ట్లో మనం యూజ్ చేసిన హోమ్ రెమెడీస్ ఆఫ్ ఆయుర్వేదిక్ అండ్ ఆల్, గ్రాండ్ మాస్ మనకిచ్చిన సజెషన్స్, సో దీని మీద నెక్స్ట్ 10 o'clock నుంచి
0: కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. అది రామ్ చరణ్ రెడీగా వచ్చేసాడు. ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత సాంగ్ వచ్చేస్తుంది. మరి స్టూడియో క్లాక్లో టైం సరిగ్గా 9:56 వస్తుంది. మరి బై బై చెప్పేస్తున్నాడు దీని బాంధవ. వింటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం.
2: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR ITRU దాఖలు చేయండి.
3: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 lakh పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

భద్రతా కారణాల దృష్ట్యా 16 మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలియజేసింది. వీటిలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్ట్, సేవాతీర్థ, జన్పథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్బాగ్, శివాజీ స్టేడియం ఉన్నాయి. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద ఇంటర్చేంజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని డీఎంఆర్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. అంశాన్ని ప్రధానమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్ద కనపరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. అన్ని సంస్కరణలకు పౌరుల సంక్షేమమే కేంద్రంగా ఉండాలని, పరిపాలనాపరమైన కార్యక్రమాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సంస్కరణలు కేవలం ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా భారతదేశ అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణాన్ని వేగవంతం చేయాలని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రొమేనియా అధ్యక్షుడు నికుషోర్ డాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్, సెనెట్ అధ్యక్షుడు మిర్సియా అబ్రూడియన్, చేంబర్ ఆఫ్ డిప్యూటీస్ అధ్యక్షుడు సోరిన్ గిండ్రియానూలతో ముర్ము సమావేశమవుతారు. 2033 నాటికి కనీసం 5 స్వదేశీ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అణుశక్తి రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరిచే శాంతి చట్టం 2025ను పార్లమెంటు ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదేరోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందించడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్,
1: జష్నే.

0: ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
0: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
0: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
0: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: Well guys, welcome back to Akashwani FM Rainbow 101.9 with me, your RJ Ramcharan. Hum baat kar rahe hain voice ke bare mein, right? Nothing can replace human voice, of course. So a voice can inform, a voice can inspire, of course, a voice can comfort. Aur kabhi kabhi ek simply se voice kisi ke pure din beautiful bana deta hai. Yes? Of course, when you listen to your mother's voice, when you listen to your, you know, beloved friend's voice and all, you know, you feel that entire day may be excellent or good or whatever it is. And that's exactly what broadcasting is all about. And friends, let me ask you something. And before that, let us listen to amazing track again, Akon, a beautiful song.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: Rainbow 101.9.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
0: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: వెల్ గైస్, బ్యాక్ టు లైవ్ అండ్ దిస్ ఇస్ రామ్ చరణ్ ఆన్ 101.9. So I was asking you something. Is it possible to have all these things? Then at that time, okay, there came a technology that completely changed the way people connected with the world. I think you are on the line. We are speaking about Indian Broadcasting Day and its special things which happened past 100 years actually. So that technology, you know, connected with the world. And that technology was, of course, radio broadcasting. And believe me, guys, friends, for people living in 1920s, radio was nothing less than magic, actually. At that time, without phones, without, you know, communication, without TV, television, and all these things, there was a time where, you know, a new thing was established and introduced, that's radio broadcasting. And, you know, without that, I think it's of course a magic. And imagine hearing someone's voice from miles away without seeing them, without any phone, without any internet actually. How does that feel in 1920s around? That will be of course a magic and an experiment to listen a person's voice without a television. They can't see them without, you know, internet. They just know how to do that. And sounds unbelievable, right? Doesn't it? But that's exactly how broadcasting began changing the lives. And now here is an interesting question to you. Why do we celebrate Indian Broadcasting Day exactly on 23rd July? Do anyone have any idea? Of course. Bahut log sochte hai ki शायद इसी दिन ऑल इंडिया रेडियो शुरू हुआ था. मोस्ट ऑफ अस थिंक लाइक इन 1920 अराउंड 2023, ओके 23rd जुलाई, वी थिंक दैट इंडियन ऑल इंडिया रेडियो हैज़ बीन स्टार्टेड. वेल दैट्स एक्चुअली वन ऑफ द बिगेस्ट मिसकॉन्सेप्शंस. और आज हम इस कन्फ्यूजन को हमेशा के लिए क्लियर करने वाले हैं. डोंट वरी, स्टे विथ मी ऑन FM रेनबो 101.9.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.
2: Well, you're listening to Akashvani FM Rainbow 101.9 with me, RJ Ram Charan. So you're talking about Indian Broadcasting Day. Why do we celebrate on 23rd July? And, you know, you thought that it started, All India Radio started at that particular time. The correct historical fact is that on 23rd July 1927, before it's around 99 years actually, the Indian Broadcasting Company, popularly known as IBC, yes, officially started organized radio broadcasting from Bombay, which we know that it has now the Mumbai. यही वो historical milestone है जिसे हम आज Indian Broadcasting Day के रूप में celebrate करते हैं, right? So today is actually the birthday of organized broadcasting in India. Do you think, like, now you may have a question that, so even, you know, broadcasting in India will also have a birthday? Of course, every individual, you know, things will have some birthdays and we'll celebrate that. And we celebrate that particular broadcasting day of Indian, you know, as birthday on 23rd July. And All India Radio was established later, not at that particular time, in 1936. All India Radio was started in 1936. And we all definitely talk about that beautiful journey as well. Before that, let me play an amazing track for you guys and we'll get back to you.

పై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మనకొటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రధాని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత మనోభావాలు, ఆందోళనల పట్ల కేంద్రం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని, విద్యార్థులు లేవనెత్తే ప్రతి అంశాన్ని వినడానికి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ నిన్న న్యూఢిల్లీలోని ఆయుష్ భవన్లో ప్రకృతి కెఫేను ప్రారంభించారు. ఆయుష్ ఆహార్ స్ఫూర్తితో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో కార్యాలయ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించాలన్న మంత్రిత్వశాఖ లక్ష్యానికి ప్రకృతి కెఫే అద్దం పడుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తోతాపురి మామిడి సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థల్లో సమగ్రమైన మెరుగుదలలు తీసుకురావడానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో తోతాపురి మామిడిని పండించే రైతుల ఆదాయం తగ్గిపోతోందన్న నిరంతర ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. న్యాయాధికారుల పదవీ విరమణ వయోపరిమితిని 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా న్యాయాధికారుల పదవీ విరమణ వయోపరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుపుతూ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమాల్య బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నేతృత్వంలోని లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్ కన్సార్టియం నిన్న భారతదేశంలోని పిల్లలు, కౌమార దశలో ఉన్న వారికి ఆరోగ్యకరమైన ఆహారము, ఆహార వాతావరణాలను ప్రోత్సహించడానికి ప్రాధాన్యత విధాన చర్యలు అనే శీర్షికతో ఒక విధాన పత్రాన్ని విడుదల చేసింది. ఈ పత్రం దేశవ్యాప్తంగా పిల్లలు, కౌమార దశలో ఉన్న వారిలో ఆరోగ్యకరమైన ఆహార వాతావరణాలకు మద్దతు ఇవ్వడానికి, ఆహారపు అలవాట్లను మెరుగుపరచడానికి అవసరమైన సిఫార్సులను వివరిస్తుంది. గుజరాత్, మధ్య మహారాష్ట్రలో అతి భారీ నుంచి తీవ్రమైన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, విదర్భ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం, ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం. మరి ఈరోజు ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరోసర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923, ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అంటోంది మీ రేడియో సఖీ అనుపమా. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. దేశంలో తొలిసారి 1927 జూలై 23న వ్యవస్థీకృతంగా అంటే ఆర్గనైజ్డ్గా రేడియో ప్రసారాలు ప్రారంభించింది ఈరోజే. అంటే మనకు రేడియో ప్రసారాలు ఇచ్చి ఒక లైఫ్ లాంగ్ ఫ్రెండ్ని, జీవితకాలపు నేస్తాన్ని పరిచయం చేసింది కూడా ఈరోజే. తెల్లవారి మనందరినీ నిద్రలేపి గుడ్ మార్నింగ్ చెప్పే ఈ ఆత్మీయ నేస్తం మరెవరో కాదు, రేడియో. ఈ పండగ సంబరాలు ఈరోజు వివిధ భారతి వేదికగా. మరి రేడియో ప్రసారాలతో మీ అనుబంధం ఏంటో మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 0402324 0852, 0402324 0852.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: नमस्ते,
1: हेलो,
0: हेलो,
1: आदाब,
0: आदाब।
2: వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR, ITRU దాఖలు చేయండి.
3: గుర్తుంచుకోండి.

దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.

పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన ఏఐఎస్ లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ ఏఐఎస్ ను చూడటం అవసరం.

0: ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ఐటీఆర్ ఐటీఆర్ యు దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.
2: Well guys, you're listening to Akashvani. Yes, then that's the time where this entertainment has started. You know, when us time pe, you know, 1920s, 1936 and all that time when a person bought a radio set and they were listening, right? Then the people who started this thing, this also started to, you know, entertain the people. Actually, very quickly people realized that radio was not just for music. You know, then later on they came to know it could be used for news, education, public announcements, agricultural information too. So national communication. Aaj hum easily bol dete hai mass communication, that is national communication. And us time par ye idea hi revolutionary tha. Chaliye dosto, ek chota sa fun question aapke liye. Agar aap 1923 mein hote aur kisi ne aapko pehle baar radio sunaya hota, तो आपका रिएक्शन क्या होता? राइट, एज आई सेड, इट विल बी द अमेजिंग मोमेंट. हॉनेस्टली आई थिंक आई वुड हैव आस्क्ड, इज देयर ए टाइनी सिंगर इनसाइड द बॉक्स और व्हाट? एंड आई एम श्योर मेनी पीपल एट दैट टाइम मस्ट हैव थॉट समथिंग सिमिलर लाइक एज आई थिंक. सो नाउ यू मे थिंक, अगर ये सिर्फ एक स्मॉल एक्सपेरिमेंट था तो इतना इम्पॉर्टेंट क्यों है? Why it is that important? Because every major institution begins with a small experiment, right? Of course, the first Indian radio broadcast reached only a handful of listeners actually, lekin wahi chota experiment future ka foundation ban gaya. The Radio Club of Bombay proved that broadcasting in India was possible, and once that possibility was demonstrated, larger plans began to take shape, right? So before knowing more, let's listen to amazing track and we'll get back to you.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

0: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన ఏఐఎస్ లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ ఏఐఎస్ ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ఐటీఆర్ ఐటీఆర్ యు దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

సో వెల్కమ్ బ్యాక్ దోస్తో, యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో ఇప్పటివరకు హిస్టరీ విన్నాం, ఇప్పుడు కొంచెం హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం మనందరం. దట్స్ గ్రేట్. సో నౌ ద టైమ్ ఇన్ అవర్ స్టూడియోస్ ఈజ్ 12:19. సో హెల్తీ విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు సంథింగ్ విల్ స్ట్రైక్ టు అవర్ బ్రెయిన్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దాట్ ఒక విషయం చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వీఆర్ ఇన్ అ రెయినీ సీజన్ రైట్. ఈ టైం పీరియడ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫర్ యువర్ సేఫ్టీ, అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు సేఫ్టీ మెయింటైన్ చేస్తున్నారు, దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఐ వాంట్ యూ టు కంటిన్యూ విత్ దాట్. బట్ ద బెస్ట్ పార్ట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఎస్, ఖచ్చితంగా ఒక అంబ్రెల్లా క్యారీ చేయండి బాస్. సగం దూరం వెళ్ళిన తర్వాత వర్షం పడట్లేదు, ఇట్స్ యూనో సనీ యాక్చువల్లీ అవుట్ సైడ్. నో, ఒక సెకండ్లో ఒక మినిట్లో మొత్తం వెదర్ మారిపోతుంది. సో అంత రిస్క్ తీసుకొని మనం కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి క్యారీ అంబ్రెల్లా విత్ యూ, లేదంటే ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఒక రెయిన్ కోట్ని మీ బ్యాగ్లో క్యారీ చేయడానికి ప్రయత్నం చేయండి. పైన ఒక చాలు, మన హెడ్ తడవకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా పడుకోవచ్చు. లేదంటే యూనో సీజనల్ డిసీజెస్ అనేవి ఉంటాయి కదా, చిన్న చిన్నవి, ఇట్ అటాక్స్ టు యువర్ బాడీ. సో దానివల్ల మన బాడీ లీన్ అయిపోతాము అండ్ నిద్ర ఉండదు, ఆఫీస్కి వెళ్ళలేము, మెనీ థింగ్ హ్యాపెన్స్. అండ్ ఈవెన్ పిల్లలు వెన్ యూఆర్ ప్లేయింగ్ అరౌండ్ అన్న సరౌండింగ్స్ ఆఫ్ యువర్ హోమ్ అండ్ ఆల్, ఎక్కువగా వాటర్లో తడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అండ్ బ్యాక్టీరియా ఎక్కడ వాటర్ ఉంటుందో అక్కడ ఉంటుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, ఫ్రెష్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. బికాస్ ఏమవుతుంది అని అనుకుంటే చిన్నగా కోల్డ్ స్టార్ట్ అవుతుంది, బై దాట్ ఇట్ విల్ కంటిన్యూ టు యూనో యూ ఆల్రెడీ నో దాట్. నేను మళ్ళీ పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో ఇలాంటి కొంత హెల్దీ విషయాలు మాట్లాడుకుందాం మనం ఎక్కడి నుంచి. యూఆర్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 విత్ మీ ఆర్జే రామ్ చరణ్.

0: FM Rainbow 101.9.
1: Welcome back, dosto, and you are listening to Akashvani FM Rainbow 101.9 with me, Ajay Ram Charan. So, ippudu varaku manam em maatladukunnam? Yes, health precautions, safety, chala maatladukunnam. So, connecting with that, let me start something new. ప్రకృతి సే ఫార్మసీ తక్ ఖూబ్సూరత్ కహానీ. ఎస్, అంటే ప్రకృతి నుంచి ఫార్మసీ దాకా అసలు ఒక మంచి జర్నీ ఎలా ఉందో విల్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దిస్. ఎస్, ఆజ్కి విషయ సచ్ కహూ తో సిర్ఫ్ హెల్త్ కే బారే మే నహీ హై. ఆఫ్కోర్స్ ఇట్స్ నాట్ అబౌట్ హెల్త్. ఏ కహానీ హై ఇన్సాన్ కి, ఉస్కి సోచ్ కి ఔర్ ఉస్కి స్ట్రగల్ కి ఔర్ ఉస్కి జీత్ కి భీ. क्योंकि जब हम मेडिसिन या दवा शब्द सुनते हैं तो सबसे पहले क्या याद आता है? टैबलेट्स, इंजेक्शंस, हॉस्पिटल्स एंड डॉक्टर्स, प्रिस्क्रिप्शंस ऑफ कोर्स, राइट? विदाउट प्रिस्क्रिप्शंस वी कांट हैव टैबलेट्स एंड ऑल. लेकिन आज मैं आपसे एक छोटा सा सवाल पूछना है तो, हैव यू एवर वंडर्ड दुनिया के सबसे पहले मेडिसिन किसी ने बनाए होंगे? क्या वो कोई साइंटिस्ट था, क्या वो एक डॉक्टर था, है ना, या फिर नेचर खुद हमारे पहले डॉक्टर थे? ज़रा आपने इमेजिनेशंस को हज़ारों साल पीछे ले चालिए. ना हॉस्पिटल्स थी, ना मेडिकल स्टोर्स. उस वक्त अगर किसी को बुखार आ जाता है या छूट, व्हाट यू कॉल वी व्हेन वी गेट हर्ट, एंड तो लोग क्या करते होंगे? सो जस्ट थिंक अबाउट दिस. Before that, we'll listen to an amazing track and we'll get back to you.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad.

0: శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

0: ఏమా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: వెల్ వెల్కమ్ బ్యాక్ దోస్తో, యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే రామ్ చరణ్. సో హౌస్ దాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ యునో పాస్ట్ దిస్ యూనో వి లెర్న్ ఫ్రమ్ ఇట్ ఫ్రమ్ నేచర్. ఎలాగో మనం కొన్ని విషయాలు మనం నేచర్ నుంచి కూడా నేర్చుకోవడానికి స్కోప్ చాలా ఉంటుంది కదా, అలాంటి విషయాలు మీరు ఎలా నేర్చుకున్నారు, హౌ దట్ హ్యాపెండ్. సో సి ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఆ టైంలో ఎంత బాగుండేది దాట్ యూనో నేచర్లో ఇంత పొల్యూషన్ లేకుండా అట్ దాట్ టైమ్ గ్రాండ్ మాస్ టైం పీరియడ్లో, దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ విచ్ హ్యాపెండ్ యాక్చువల్లీ. సో ఆయుర్వేద్ అనేది, ఆయుర్వేదిక్ అనేది సిర్ఫ్ దవా దేనేక సిస్టమ్ నై హోతా, రైట్? ఓ ఏక్ ఫిలాసఫీ థి, ఏక్ లైఫ్ స్టైల్ థా, ఉస్కా మానా థా కిసి ఇన్సాన్ సిర్ఫ్ బాడీ నహీ హై, ఉస్కా మైండ్, ఉస్కీ ఎమోషన్స్, ఉస్కీ స్లీపింగ్ హ్యాబిట్స్ సబ్ మిల్కర్ ఉస్కీ హెల్త్ బనాతే హై. అఫ్కోర్స్ ఇవన్నీ కలిపితేనే ఇట్స్ పార్ట్ ఆఫ్ యూనో బీయింగ్ అ హెల్దియస్ట్ పర్సన్. ఆజ్ హమ్ ఇస్ కాన్సెప్ట్స్ కో హాలిస్టిక్ హెల్త్ కేతే హై. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్ యాజ్ హోలిస్టిక్ హెల్త్. అఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్, లేకిన్ హమారే రిషియో నే ఇస్ బాత్ కో హజారో సాల్ పేలే సమజ్ లియా థా, అండ్ ఆర్ యహీ బాత్ ముచే హమేషా ఇన్స్పైర్ కర్తే హై. ఆజ్ భీ జబ్ హమ్ డాక్టర్ కే పాస్ జాతే హై తో వో సిర్ఫ్ మెడిసిన్ నహీ లిఖతే, వో పూచ్తే హై కితనే నీంద లేతే హై ఆప్, అండ్ బీపీ నార్మల్ హై నా యా. యానీ ఇంటర్నెట్ యానీ ట్రీట్మెంట్ సిర్ఫ్ డిసీజ్ కా నహీ పూరి లైఫ్ స్టైల్ కా హోతా హై. ఇట్ ఈస్ కనెక్టెడ్ యాక్చువల్లీ, ప్రతి ఒక్కటి కనెక్ట్ అయి ఉంటుంది. హౌ వాజ్ యువర్ హెల్త్, హౌ వాజ్ యువర్ స్లీప్, ఎవ్రీ డే స్లీప్ టైమింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇట్ మ్యాటర్స్ అగైన్, రైట్? దేఖా ఆప్నే, పురాణీ సోచ్ ఆర్ మోడర్న్ సైన్స్ దోనో కభీ కభీ ఏక్ హీ బాత్ కహతే హై. అబ్ మే ఆప్సే బచ్పన్ కీ యాద్ షేర్ కర్తే హూ. జబ్ హమ్ బచ్చే థే ఆర్ హల్కా సా సర్దీ జుఖమ్ హోతా, మమ్మీ క్యా కర్తే హై, కిచెన్ ఖుల్తా హై, హమ్ సోచ్తే హై కీ అమ్మీ నే డాక్టర్ కీ పడా క్యా. దెన్ దే విల్ యూజ్ ద ఘర్ కీ మెడిసిన్, అద్రక్, హల్దీ, తులసీ, ఎస్ సబ్ హమారే ఘర్ కే మినీ ఫార్మసీ హువా కర్తే థి. ఎస్ అఫ్కోర్స్ మేబీ దిస్ ఆల్సో హ్యాపెన్ ఎట్ యువర్ హోమ్, దాట్ వాస్ అ గ్రేట్ థింగ్, రైట్? Before that, we'll take a commercial break and we'll come back.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: వెల్ గైస్, సో మనం హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. మన ఇంట్లో జరిగే చిన్న చిన్న మెడిసిన్స్, మినీ ఫార్మసీ ఎట్ అవర్ హోమ్, ఎస్పెషల్లీ ఇన్ కిచెన్, యూనో. ఎస్, సో వీఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్, దట్ ఈస్ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ మీ. మీరు నాతో మాట్లాడవచ్చు అండ్ మీ పాయింట్స్ నాతో షేర్ చేసుకోవచ్చు. సో టాపిక్ ఏంటంటే ఈరోజు ఆ పర్టికులర్ దానికి, సో ఐ డిసైడెడ్ టు ఆస్క్ యూ సంథింగ్. మీ ఇంట్లో యూనో దట్ మినీ ఫార్మసీ విచ్ ఏదైతే జరుగుతూ ఉంటుందో, అది మీకు మీ ఇంట్లో మదర్ కానీ మీ గ్రాండ్మా కానీ ఎవరైనా మీతో లైక్ హెల్ప్ మెడిసిన్స్ ఇచ్చారా, లైక్ యాజ్ ఐ సెడ్ అద్రక్ అలాంటి మెడిసిన్స్ ఏదైనా ఇచ్చారా? ఇస్తే మీ గ్రాండ్మాకి మీ మదర్కి అది మీకు హెల్ప్ చేసినప్పుడు, లేదనంటే ఏదైనా కొత్త హెల్ప్ మెడిసిన్ మీరు కిచెన్లో కనుక్కునేది ఏదైనా ఉంటే, లేదనంటే మీ ఇంట్లో మీ గ్రాండ్మా కానీ మీ మదర్ కానీ చేసినట్టుంటే మాతో షేర్ చేసుకోవచ్చు. ఆన్ ఆర్ నెంబర్ 0402323300030 అండ్ 0402323482101, 0402970471. సో ఈ నెంబర్స్కి మీరు 1 o'clock నుంచి ఫోన్ ఇన్ అనేది లైవ్ అవుతుంది, దెన్ యూ కెన్ స్పీక్ విత్ అస్.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
0: Well guys, as I said, we are into this part of, you know, healthy tips which we are happening as of now in our end. So let me ask you something which is important to know. ఏంటంటే మన లైఫ్లో యూనో దట్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ ఆర్ ఎండ్. మెడిసిన్ కానీ, నేను ఇంతకుముందు మీకు ప్రకృతి గురించి మాట్లాడుతున్నాను, ప్రకృతి సే ఫార్మసీ తక్. సో కితనా ఖూబ్సూరత్ నామ్ హయ ఆయుర్వేద సిర్ఫ్ దవా దేనా క్యా సిస్టమ్ నహీ తా, ఓ ఏక్ ఫిలాసఫీ తి, ఏక్ లైఫ్ స్టైల్ తా, రైట్? దట్ వాస్ అ బెస్ట్ పార్ట్ విచ్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఆర్ దోస్తో, కభీ కభీ హమ్ హెల్త్ కో సిర్ఫ్ డిసీజ్ కే ఆబ్సెన్స్ సమజ్ లేతే హే, లేకిన్ వర్ల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కే ముతాబిక్ హెల్త్ కా మతలబ్ సిర్ఫ్ బీమారీ నహీ హోనా హే, బల్కి ఫిజికల్ మెంటల్ ఆర్ సోషల్ వెల్ బీయింగ్ భీ. మతలబ్ అగర్ బాడీ ఠీక్ నహీ లేకిన్ స్ట్రెస్ బహుత్ జ్యాదా హే, యా నీంద్ పూరీ నహీ హో రహా హే, యా రిలేషన్షిప్స్ కే వజే సే హమేషా టెన్షన్ రహతా హే, దెన్ తో హమ్నే अपने ओवरऑल वेलबींग पर भी ध्यान देना चाहिए. यू शुड ऑल्सो गिव यू नो फुल रेस्पेक्ट योर हेल्थ एज वेल. और शायद इसीलिए आजकल दुनिया एक बात फिर से याद कर रहे हैं, मेडिसिन इज़ इम्पॉर्टेंट बट हेल्दी हैबिट्स आर इक्वली इम्पॉर्टेंट फॉर दैट टू.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్, నేను ఇందాక చెప్పినట్టు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అనేది మనకు 1 o'clock ఇన్ ది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది, 1 to 2. టాపిక్ మళ్ళొకసారి సింపుల్గా చెప్పేస్తాను, వినండి. మీ గ్రాండ్ మదర్ మీ మదర్ మీకు ఇచ్చిన హెల్త్ టిప్స్ ఏంటి, హెల్దీ టిప్స్ ఏంటి, అండ్ మీకు ఇచ్చిన మెడిసిన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు ఆన్ అవర్ నెంబర్స్. ఓకే, ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ ఎట్ షాప్ 1. ఇంకొక 10 మినిట్స్లో మనం 1 o'clock లోకి ఎంటర్ అయిపోతాం ఆఫ్టర్నూన్కి. సో వెయిట్ ఫర్ మీ అండ్ ఆ హెల్త్

ఏ టిప్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఎస్, సో సి ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఫార్మసీ అండ్ హౌ డస్ ఇట్ వర్క్ రైట్. సో చలియే ఆప్నే ఆప్కి బాడీకి అందర్ ఎక్ ఇమాజినరీ జర్నీ కరతే హ్యాం, యూనో విల్ జస్ట్ జర్నీ యూనో ఎంటర్ ఇన్ టు ద బాడీ అండ్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ. ఇమాజిన్ కీజియే ఆప్నే ఎక్ ట్యాబ్లెట్ పానీకి సాత్ నికల్ గయా, బస్ ఉసీ మూమెంట్ సే ఎక్ సైలెంట్ మిషన్ షురూ హోతా హై రైట్. జైసే ట్యాబ్లెట్ స్టమక్ మే పహుంచతే హై వో ధీరే ధీరే డిజాల్వ్ హో లగతే హై, ఉస్కే బాద్ మెడిసిన్ కా యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇంటెస్టైన్ కే త్రూ బ్లడ్ మే అబ్జర్వ్ హోతా హై ఔర్ ఫిర్ దట్ ఈస్ హౌ ద ట్యాబ్లెట్ వర్క్స్ ఇన్ అవర్ బాడీ. ఇట్ స్టార్ట్స్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ బ్లడ్ వెయిన్స్, అక్కడి నుంచి అది నీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఇట్ విల్ మూవ్ టు దట్ పార్ట్ అండ్ ఇట్ హీల్స్ దట్ పర్టిక్యులర్ యూనో పెయిన్ యాక్చువల్లీ అట్ దట్ టైమ్ పెట్. అండ్ బ్లడ్ బికమ్స్ ద డెలివరీ పార్ట్నర్ బాస్ అండ్ బిల్కుల్ వైసే వైసే హీ జైసే ఆన్లైన్ షాపింగ్ మే కొరియర్ బాయ్ పార్సల్ లేకర్ ఆతా హైనా సేమ్ యాజ్ ఇట్ ట్రావెల్స్ టు దట్ ప్లేస్ అండ్ ఇట్ హీల్స్ ద పెయిన్ యాక్చువల్లీ. సో గైజ్ లెట్ లిజన్ అమేజింగ్ ట్రాక్ అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వెల్, యూ ఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే రామ్ చరణ్. యాజ్ ఎ సెట్ యునో, it's a part of traveling to end of this thing. So hamari body mein blood medicine ko lekar har corner tak pahunchna hai. Kya amazing system hai na. Hum roz apne body ke sath rehte hain, lekin uske andar kitne extraordinary engineering chal raha hoti hai iska hame andaaza bhi nahi hota. Agar aapka body ek bada city hai to blood is city ka transport department hai, aur medicines special workers hai aur jo sirf apna assigned work karte hain. They'll just do the works what it is been assigned to them. Ab ek aur interesting baat, hum aksar kehte hain maine medicine le bhi phir bhi turant relief nahi mila. Dosto, it's not easy, you know, it takes time to get that heal and relief from that particular thing, because every part of a body is being systemized, right? It works accordingly if we give the time to heal it, and we also need to take the exact, you know, the good food to maintain that, and to it also need to have some energy to work actually. So ala energy tho mana work cheyali ante kachithanga daniki time anedi ivvali. It's not a magic to, you know, heal it as early as possible. Manu anukunnanta easy kaadu boss, it takes time, because oka place nunchi oka place ki travel avadaniki manaki chaala time padutundi. Same like aa particular veins nunchi blood anedi, a tablet anedi enter ayi akkadi nunchi it need to work, right? So it's important for us to also wait for the movement to complete that. So లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ మనం ఇంకొక 2 మినిట్స్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో యాజ్ ఎ సెట్, మీ గ్రాండ్ మదర్, మీ మదర్ మీకు ఇచ్చిన హెల్త్ టిప్స్ ఏంటి మీరు మాతో షేర్ చేయవచ్చు. అండ్ షేర్ చేయాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 0402323481 అండ్ 0402323 0030 అండ్ 0402970 4715. మీకోసం నేను స్టూడియోలో వెయిట్ చేస్తూ ఉంటాను.
3: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
4: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, వీఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే రామ్చరణ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, వీ హ్యావ్ యునో లైవ్ ఫోన్ ఇన్ కాల్స్ నౌ. సో మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402-323-4821, 0402-323-0030 and 0402-970-4715. అండ్ మనతో పాటు ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, లెట్స్ లిసన్ టు దెమ్, టాక్ టు దెమ్. హలో,
2: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా.
2: హమారే అమ్మీ జో నానీ ఇస్తేమాల్ కర్తే సో చీజా బోలే నా.
1: హమారే
2: అమ్మీ కు సర్దీ హో గయి థీ తో అజ్వాన్ ఖిలాతే థే, ఏక్ దానా అజ్వాన్ కా ఏక్ ఘడా సర్దీ మార్తా బోల్తే థే. ఔర్ కైఫల్ ఆతీ థీ, కైఫల్ అభీ భీ హై కైఫల్ మేరే పాస్, ఓడర్ ఆతా వో జరా ఐసా సుంగతే చీకా ఆతీ.
1: దట్స్ నైస్,
2: కైఫల్ బోల్ కే. ఔర్ హే సో కాలీ మిర్చి హమకు గరమ్ గరమ్ ఖానే పే బుర్బురా కే దేతే థే. అబ్ ఆజ్ బోల్ రహే హం
1: కాలీ మిర్చి భీ
2: హై బోల్ కే, ఆజ్ బోల్ రహే హం.
1: అజ్వాన్ జో భీ హే, కాలీ మిర్చి జో భీ హే, దట్స్ ట్రూ, దట్స్ ట్రూ.
2: వైట్ పేపర్ బోల్తే బ్లాక్ పేపర్ బోల్తే
1: బ్లాక్ పేపర్ బ్లాక్ పేపర్
2: అజ్వాన్ సర్దీ హో గయి తో ఖా లేనా, ఔర్ ఫైదే హోతే ఔర్ పక్వాన్ మే భీ డాలే తో ఎసిడిటీ నే హోతీ సమ్జో, పకోడో మే ఇస్మే ఉస్మే.
1: ठीक है मैम, थैंक यू सो मच मैम, थैंक यू फॉर कॉलिंग. सो दैट वाज अ ग्रेट थिंग रेक, అంటే జలుబు అయినప్పుడు అజ్వాన్ అని చెప్పేసాను అని మనం ఇప్పుడు బేసిక్గా ఎక్కువగా మనం తీసుకుంటూ ఉంటాం కదా. సో హోమ్ రెమెడీస్లో ఇదొక పార్ట్ అనమాట. సో అలాంటి విషయాలు ఇంకా అది నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్తాను. నాకు చిన్నప్పుడు దెబ్బ తగిలినప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే, బ్లీడింగ్ అవుతూ ఉంటే ఐదర్ ఫస్ట్ రెమెడీ విచ్ వీ హ్యావ్ ఇస్ అఫ్ కోర్స్ ఇట్స్ పసుపు హల్దీ. కాకపోతే స్టిల్ అది కంట్రోల్ అవ్వకపోతే వి యూస్ టు హ్యావ్ దిస్ యునో పత్తి, చాయ్ పత్తి అంటారు కదా, చాయ్ పత్తి పెట్టేసి వి యూస్ టు హోల్డ్ ఇట్ ఫర్ యూనో కపుల్ ఆఫ్ పీరియడ్స్ ఆఫ్ 5 minutes. యాక్చువల్లీ అలా హోల్డ్ చేస్తే దానికి ఆ బ్లడ్ ప్రెషర్ ఆపి పెయిన్ని కొంచెం రిలీఫ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పేసాను అని మా మదర్ నాకు చెప్తూ ఉండేది. ఇంతకుముందు జరిగింది ఇది ఇంట్లో. సో ఇలాంటి విషయాలు, ఇలాంటి రెమెడీస్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, మీ గ్రాండ్ మా మీతో షేర్ చేసుకుంది, లేదంటే మీకు ఇలా జరిగినప్పుడు చేసింది ఏమైనా ఉంటే, యూ కెన్ కాల్ మీ ఆన్ 0402-323-0030 లేదా 0402-323-4821 లేదా 0402-970-4715. నేను మీకోసం మన స్టూడియోలో వెయిట్ చేస్తూ ఉంటాను.

0: Well, so you have just listened an amazing track, Ye Dosti from Sholay. So we have another caller online. Let's connect with him. Hello.
1: Hello, Ram Charan.
0: Sir. Good afternoon, sir. Ramana, sir.
1: Good afternoon.
0: Hello, Onaro.
1: Thank
0: you, sir. Thank you, sir. Chepan, sir. Meeru already question topic vinuntaru kada?
1: Vinnanu.
0: Sir, Chepan, sir. Sir.
1: ఆవిరి అయితే ఎక్కువ నీళ్లు బాగా కాంచేసి దాంతో వేసి అమృతాంజనము తర్వాత ఏదైనా మన పసుపు
0: ఓకే
1: కొంచెం రెండు ఇటుకి పిల్లలు కూడా వేసేవాళ్ళు సార్ రెండు బాగా
0: ఓహో
1: తిప్పటి కప్పుకొని
0: సార్
1: పెట్టి కప్పుకుంటే ఏమన్నా దాని ఆవిరి ఫుల్గా ఆవిరి పడతా నేను ఆవిరి పడితే నాకు ఇది ఉంటే తగ్గిపోతాను నేను జలుబుకు
0: ఓహో
1: ఇప్పుడు మామూలుగా అవును జలుబు మామూలు ఎన్ని

0: టాబ్లెట్స్ అయితే ఆవిరికి తగ్గినట్టు ఏదని తగ్గదు.
1: ఓకే,
0: ఆవిరి అయితే మొత్తం అంతా మన దాంట్లోకి వస్తుంది, మన చెమట అంతా బయటకు వచ్చేస్తుంది.
1: ఓకే,
0: అప్పుడు చూసేసుకుంటే చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది అన్నమాట.
1: ఓకే, దట్ వాస్
0: చేస్తారు. తర్వాత మోషన్ గిషన్ కావాలంటే మిరియాల రసం ఎక్కువ శీతాకాలంలో.
1: ఓకే,
0: మిరియాలతో రసం చేస్తారు, ఆ రసం కూడా చాలా బాగుంటుంది.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ టిప్స్ సార్. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ,
0: థ్యాంక్
1: యూ. ఓకే సార, సో దాట్ వాస్ అ గ్రేట్ థింగ్ రైట్, మిరియాల చారు, అది కూడా కోల్డ్ అయినప్పుడు దాట్ వాస్ అ బెస్ట్ మెడిసిన్ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ అన్ అదర్ కాలర్ నౌ, లెట్స్ టాక్ టు దెమ్. హలో,
2: హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి, మీ పేరేంటి సార్? శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మలక్పేట. చెప్పండి సార్, టాపిక్ విన్నారా మీరు?
2: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
1: సార్ ఇప్పటి వరకు బాగానే ఉన్నాం సార్. సో
2: కూడా బాగానే ఉంటారు. ఈ సర్జీలు ఇర్జీలు ఏం రావు ఇప్పుడు, మనం చెప్పినవన్నీ కూడా మీరు అన్వయించుకున్నారు అనుకోండి
1: సార్,
2: ఆటోమేటిక్ గా మీరంతా ఈ సీజన్ మొత్తం కూడా బాగుంటారు మీరు.
1: ఓకే సార్, చెప్పండి సార్, ఎలాంటి సజెషన్స్ టిప్స్ మనం యూజ్ చేస్తాం?
2: రమణయ్య గారు చెప్పినట్టువన్నీ కనుక ఆవిరి పట్టేటువంటి సిచ్యువేషన్ ఉందో
1: సార్,
2: ఆ సిచ్యువేషన్ లో చాలా మంచిగా మీకు రిలీఫ్ దొరుకుతుంది అనమాట.
1: ఓకే,
2: దేనికి కూడా వరి కావాల్సిన అవసరం లేదు.
1: కూల్ సార్,
2: సర్జీ అనేది జలుబు అనేది వెరీ ఈజియెస్ట్ మెథడ్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నమాట. ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఆవిరి పడతామో ఈ పసుపు కానీ లేకపోతే జిందా తిలిస్ మారుతుంది, జిందా తిలిస్ మాకు, జెండు బాము, అమృతాంజనం, ఇవన్నీ కూడా వేసుకొని దుప్పటి కప్పుకొని కనుక ఒక్క 5 నిమిషాలు కనుక ఆవిరి పట్టామంటే ఆటోమేటిక్ గా మీకు 2-3 దినాల లోపల మీకు గట్టి దిగింది అన్నమాట.
1: ఖచ్చితంగా సార్,
2: ఇవన్నీ కూడా మీరు కనుక చేశారంటే ఆటోమేటిక్ గా ఎప్పుడో పారిపోతుంది అన్నమాట.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్ సార్, టిప్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. స్టే హెల్దీ సార్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ సార్. సో వీ హ్యావ్ అన్ అదర్ కాలర్ నౌ, లెట్స్ టాక్ టు దెమ్. హలో,
3: గుడ్ ఆఫ్టర్నూన్ చరణ్ గారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి.
3: ఎలా ఉన్నారు సార్?
1: ఐఎమ్ గుడ్ సార్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు సార్?
3: నరసింహారెడ్డి సార్, ప్రేమవతిపేట, రాజేంద్రనగర్.
1: ఓకే, రాజేంద్రనగర్, నరసింహారెడ్డి గారు, చెప్పండి సార్. అంటే మీరు టాపిక్ విన్నారా? మన అమ్మమ్మ కానీ మన అమ్మ కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా చిన్న దెబ్బలు తగిలినప్పుడు మనకి ఇచ్చే బెస్ట్ మెడిసిన్స్ ఏంటి? లేదంటే ఏదైనా
3: చిన్న చిన్న దెబ్బలకైతే సార్ మీరు మన స్కూల్లో బ్లాక్ బోర్డ్ పైన రాస్తారు చూడండి,
1: చాక్ పీస్.
3: చాక్ పీస్ అంటే కాదు, అది ఆకు ఒక రసం రాస్తారు.
1: ఓకే,
3: చూసిందా మీరు ఎప్పుడైనా బ్లాక్ బోర్డ్ పైన?
1: లేదు సార్, చూడలేదు, ఐమ్ సో సారీ.
3: తెల్లగా మనం మంచి కనబడడానికి చాక్ పీస్ తో రాస్తాం కదా.
1: ఓకే,
3: మంచి కనబడడానికి ఒక రసం చెక్తో దాన్ని పుట్టుకుంటారు మా దగ్గర.
1: ఓకే,
3: దాన్ని దంచి ఇప్పుడు ఎక్కడ దెబ్బ తగిలింది అనుకోండి
1: సార్,
3: అక్కడ పెట్టినాం అనుకోండి,
1: ఓకే,
3: చాలా మంచి రిలీఫ్ ఉంటుంది సార్ అది.
1: ఓ, దట్స్ గ్రేట్ సార్.
3: అది పడింది.
1: సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు అండ్ మంచి ఒక టిప్ మా ప్రేక్షకులందరికీ ఇచ్చినందుకు.
3: ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అలం దొరకస్తారు ఎక్కువ మటుకు.
1: ఓకే,
3: అప్పుడు దొరికేది, ఇప్పుడు దొరకలేదు.
1: ఓకే ఓకే,
3: ఏంటంటే ఇప్పుడైతే కొత్త కొత్త రోగాలు వింటున్నాం, పాత ఎప్పుడు అసలు ఈ గ్యాస్ ట్రబుల్ అని ఎలర్జీ అని అప్పుడు అసలు వినలేని వాళ్ళు ఇప్పుడు వినవలసి వస్తుంది.
1: అవును సార్, అవునా.
3: ఇంట్లో ఏముంటది అంటే జిందా తిలస్ మాత్ ఒకటి, జెండు బామ్ ఒకటి,
1: ఎస్ సార్,
3: ఇవే ఇక అప్పుడు రిలీఫ్ కొరకు అప్పటికప్పుడు వాళ్ళని కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుండే అప్పుడు.
1: ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్.
3: కొత్త కొత్త రోగాలు వచ్చినాయి, కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి, ఆ పిల్లలు ఇంటేనే పరిచయం అయిపోతుంది సార్ నేను.
1: దట్స్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు అండ్ మంచి టిప్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్,
3: థ్యాంక్ యూ.
1: సో వీ హ్యావ్ అనదర్ కాలర్. ఓకే, దట్స్ ఫైన్. హలో,
4: రాధే రాధే, సుఖచేన సే రైనా హై తో రాధే రాధే కహనా హై.
1: రాధే రాధే సార్, చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు
4: మురళి అండి.
1: సార్ మురళి గారు, సార్ చెప్పండి సార్, టాపిక్ విన్నారా? ఆల్రెడీ మనం క్లియర్గా మెన్షన్ చేశాను, మీ గ్రాండ్మా అంటే మీ అమ్మమ్మ కానీ మీ మదర్ కానీ మీకు మీకు చిన్నప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ అంటాం కదా మనము, మెడిసిన్స్ మనం ఇంట్లో వాడేటివి, అలాంటివి ఏదైనా చేశారా? చేస్తే మాతో షేర్ చేసుకోండి.
4: చేశారంటే చాలా చేశారు
1: సార్,
4: అది అది నిజంగా కూడా అమ్మమ్మ మెడిసిన్ బెస్ట్ అనుకుంటా.

0: ఎస్ సార్, ఆఫ్ కోర్స్. వాళ్ళకి తెలిసి
1: ఎందుకంటే
0: వాళ్ళే డాక్టర్స్ అయిపోయి ఉండొచ్చు బహుశా. ఎస్ సార్
1: అయ్యిందండి,
0: అంతే.
1: అయ్యిండ్రు వాళ్ళు మనకు నేర్పిర్రు.
0: ఓకే.
1: ఈ జీవితంలో కొన్నిసార్లు వాటిని మన పిల్లలకు కూడా చెప్పుకుంటూ వస్తున్నాను.
0: ఎస్ సార్ ఎస్ సార్
1: అంటే ఒకప్పుడు ఈ దెబ్బలు తగిలిన ఏదైనా చిన్నగా మనకు ఏమైనా ఇట్లా దాన్ని ఏమంటారు ర్యాషెస్ లాగా ఏమైనా అయినాయి
0: అవును
1: అనుకోండి
0: సార్, ఆ
1: స్కిన్ పైన,
0: చెప్పండి. ఓకే
1: ఎర్లీ ఎర్లీ మార్నింగ్
0: సార్
1: మనం వితౌట్ అంటే బ్రష్ చేసేదానికన్నా ముందు
0: సార్
1: మనం లోపల నుంచి ఓము తీసి అక్కడ రాస్తే మాడిపోతుందండి.
0: ఓకే ఓకే
1: బిలీవ్ చేస్తారా?
0: సలైవ తీసి రాస్తే
1: సలైవ
0: తగ్గిపోయేది.
1: తీసి అక్కడ పెట్టేస్తే తగ్గిపోయేది.
0: నైస్ నైస్.
1: అయితే ఇంకోటి ఈ సర్ది అనేది ఏంటంటే టాబ్లెట్స్ వేసుకుంటే 7 డేస్,
0: అవును సార్,
1: టాబ్లెట్స్ వేయకపోతే 7 దినాలలో మారిపో. అంటే
0: గుడ్ జాక్ సార్. ఎస్ సార్ ఎస్ సార్
1: కంపల్సరీ ఆ బ్యాక్టీరియా అనేది వారం దినాలు ఉంటుంది
0: సార్ సార్.
1: జ్వరం. ఇంకోటి ఏంటంటే వాస్తవానికి మన పెద్ద అయిన భీష్మ పితామహులు ఎవరైతే రమణయ్య గారు చెప్పారు చూడండి,
0: సార్
1: ఆవిరి
0: సార్
1: అది

0: సర్ది అనేది ఏంటంటే టాబ్లెట్స్ వేసుకుంటే 7 డేస్,
1: అవును సార్,
0: టాబ్లెట్స్ వేయకపోతే 7 దినాలలో మార్పు. అంటే కంపల్సరీ ఆ బ్యాక్టీరియా అనేది వారం దినాలు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వాస్తవానికి మన పెద్ద అయిన భీష్మ పితామహులు ఎవరైతే రమణయ్య గారు చెప్పారు అంటే, ఆవిరి అది వాస్తవానికి రిలీఫ్ ఇస్తుందండి, బాగా రిలీఫ్ ఇస్తుంది.
1: అవును సార్.
0: ఇంకోటి మన మన అంబర్పేటలో జిందతిలస్మాన్ ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది.
1: అవును సార్, అవును.
0: మీరు బిలీవ్ చేయరు, ఆ జిందతిలస్మాన్ అనేది ఈ సర్దికి ఎంత బాగా పనిచేస్తుంది అంటే చరణ్, బిలీవ్ అసలు అది రాబోయే జనరేషన్స్ ఇంకా 100-200 ఇయర్స్ అనేది ఆ జిందతిలస్మాన్ కంపల్సరీ ఉండాల్సిందే.
1: అవును సార్, అవును. మన చిన్నప్పుడు కూడా ఎక్కువ యూజ్ చేసేది, ఒక డ్రాప్ వేసుకుంటే సరిపోయేది, వాటర్ లో కలుపుకొని తాగితే సరిపోయేది అని చెప్పి
0: తాగేస్తుండే. ఇంకోటి ఏంటంటే డ్రై కాఫ్ అనేది ఇమ్మీడియట్ గా
1: తగ్గిపోయింది.
0: జిందతిలస్మాన్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్.
1: ఎస్ సార్, ఎస్ సార్.
0: ఇంకోటి ఏంటంటే అది యాక్చువల్ గా యునానీ ప్రోడక్ట్ అసలు అది
1: సార్,
0: యునానీది. ఇంకోటి ఏంటంటే మన పెద్దవాళ్ళు కూడా నొప్పులు వచ్చినా అది మల్టీపర్పస్ మెడిసిన్ అది. ఇక్కడ ముఖాలు నొప్పులు, నడుము నొప్పులు పెద్దవాళ్ళకి వయసు అయిన తర్వాత వస్తుంది కదా,
1: అవును అవును సార్.
0: అది అమాంతం కొద్దిగా తీసుకొని అందులో ఇక్కడ విటేసన్ రాసేసుకుంటే ఎంతో రిలాక్స్ ఉంటుండేనంట. మా నానమ్మ, మా అమ్మమ్మ, మా తాతమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. వాస్తవానికి వాళ్ళు పెద్ద మనుషులు, దే ఆర్ వెరీ గ్రేట్ అండి. ఇంకోటి అన్నిటికన్నా గ్రేట్ మీరు ఇంత మాతోటి మీరు మీరు చూపిస్తున్న అభిమానము, మీరు మాట్లాడుతున్న ఒక చిరునవ్వుతోటి వాస్తవానికి ఈరోజు మాకు కడుపు నిండిందండి.
1: అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంప్లిమెంట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు అండ్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు, టిప్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో గైజ్, వెల్ వీ హ్యావ్ అనదర్ కాల్ అండ్ నౌ లెట్స్ టాక్ టు దెమ్. హలో, హలో,
2: హలో రామచరణ్ గారు.
1: సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నేను ఓలేడి ప్రభాకర్ రావు అని మాట్లాడుతున్నా.
1: ప్రభాకర్ రావు గారు, సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను ఫ్రమ్ బెంగళూరు అండి.
1: బెంగళూరు, నైస్ సార్. టాపిక్ విన్నారు సార్ ఇవాళ ఏంటో?
2: మన ఇంటి చిట్కాలు.
1: ఎస్, అది కూడా మన అమ్మమ్మ కానీ మన మదర్ కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే, అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఇచ్చిన రెమెడీస్ ఏంటి మాతో షేర్ చేసుకోండి. ఎస్ సార్,
2: ఓకే సార్. అది ఆ నేరా సార్, సాంగ్ అవుతున్నాం
1: సార్.
2: ఆ నేరా,
1: అర్థం కాలేదు సార్.
2: ఆ నేరా అంటున్నాను.
1: ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. లేదు లేదు, మీరు లైవ్ ఉన్నారు, మాట్లాడండి.
2: ఆ నేర్ అంటే అది లైవ్ అనే అర్థం.
1: ఓకే సార్, అర్థం కాలేదు, చెప్పండి.
2: రామచరణ్ గారు ఎంత పెద్ది కదా మీరు.
1: అబ్బు, అలా ఏం లేదు సార్, చెప్పండి సార్, చెప్పండి.
2: బాబు నానే చెయ్యమంటావు,
1: చెప్పండి సార్, టిప్ చెప్పండి సార్. సార్,
2: మా అమ్మగారు వాళ్ళు ఏం చేసేవారంటే చిన్నప్పుడు కడుపుల నొప్పి వచ్చేది.
1: ఓకే.
2: ఆ కడుపుల నొప్పి వస్తే వామును ఉప్పు
1: ఓకే
2: కలిపి తినమనేవారు అనమాట.
1: ఓహో, నైస్. వాము అండ్ ఉప్పు కలిపి తినేవారు. ఓకే.
2: తింటే ఆ కడుపు నొప్పి తగ్గేది. ఇంకా ఎక్కువగా ఇంకా తగ్గకపోతే శుభ్రంగా ఉదయాన్నే 4 గంటలకే ఆముదం తాగించేవారు.
1: ఆముదం,
2: ఆముదం.
1: ఓకే.
2: ఒక్కప్పుడు ఆముదం తాగేస్తే
1: సార్
2: మీ కడుపు మొత్తం ఖాళీ అయిపోతుంది అన్నమాట.
1: థ్యాంక్ యూ సార్, ప్రభాకరరావు గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఇలాంటి మంచి మంచి విషయాలు మా ప్రేక్షకులందరికీ షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్ గైజ్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆజే రామ్ చరణ్. సో మన కాలర్ రెడీగా ఉన్నారు. యా, లెట్స్ టాక్ టు దెమ్. హలో,
4: నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరండి?
4: మంగా భాస్కర్, సికింద్రాబాద్ నుంచి.
1: మంగా భాస్కర్ గారు, సికింద్రాబాద్ నుంచి. చెప్పండి, టాపిక్ విన్నారా? బాగున్నాను మేడం, బాగున్నాను.
4: ముందుగా ప్రసార భారతి దినోత్సవ శుభాకాంక్షలు. మా అందరికి ఇంత ఛాన్స్ ఉంది కదా ఆకాశవాణి రేడియో ఉండబట్టే.
1: ఎస్ మేడం, కరెక్ట్ కరెక్ట్
4: కదా.
1: ఎస్ ఎస్, ఆఫ్ కోర్స్.
4: అమ్మమ్మ నానమ్మలు

0: ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ స్నానం చేయించాక తల్లి బిడ్డకి
1: ఓకే
0: సాంబ్రాణి పొగ వేసేవారు, జలుబు రాకుండా, దగ్గులు అవి రాకుండా మంచి సాంబ్రాణి పొగ వేస్తే ఏమవుతుందంటే ఆ చల్లదనం పోతుంది అనమాట, వాళ్ళకి జలుబు చేయదు.
1: ఓకే,
0: ప్రతి ఒక్కరి ఇంట్లో చేసేవాళ్ళు. అలాగే ఇప్పటి వరకు అప్పటి నుంచి డ్రైట్ వాటర్ అనేది ఉండేది, మీరు చూసారో లేదు, డ్రైట్ వాటర్ రెండు బాటిల్
1: అవునా,
0: అది కంపల్సరీ అందరి ఇంట్లో ఉండేది. పిల్ల బాటిల్ చూస్తే ఇంట్లో పిల్లలు ఉన్నారని అర్థం అనమాట.
1: రైట్ రైట్ కరెక్ట్.
0: అది అది డ్రైట్ వాటర్ ఇచ్చేవారు అనమాట కడుపులో.
1: ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు? ఎస్ ఆఫ్ కోర్స్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు.
0: ఎన్నేళ్ళు అయిపోయింది కదా డ్రైట్
1: వాటర్.
0: అలాగే మంచి మంచి చిట్కాలు ఇవన్నీ మేము మాట్లాడుకుంటున్నామని అంటే మన రేడియో మన ఆకాశవాణి ద్వారానే కదా.
1: అవును, ఆఫ్ కోర్స్ రైట్.
0: అందరికీ ప్రసార భారత దినోత్సవం. ముఖ్యంగా ఇప్పుడు మా అందరికి అంటే మేము పెద్దవాళ్ళం అయిపోయిన సీనియర్ సిటిజన్స్
1: ఓకే
0: బెస్ట్ మెడిసిన్ మ్యూజిక్.
1: ఎస్ ఆఫ్ కోర్స్
0: రేడియోనే
1: బెస్ట్ మ్యూజిక్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు, థ్యాంక్ యూ ఇలాంటి మంచి మంచి విషయాలు షేర్ చేసినందుకు, థ్యాంక్ యూ.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలై,
2: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
3: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
2: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
3: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
3: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
2: జష్నే హైదరాబాద్.

0: 101.9. Well, you're listening to Akashvani FM Rainbow with me, Ajay Ramcharan, on 101.9.
1: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన ఏఐఎస్ లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ ఏఐఎస్ ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ఐటీఆర్ ITRU దాఖలు చేయండి.
2: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.
0: So we have another caller right now with me in the studios. Let's connect with them. Hello.
3: Good afternoon, sir.
0: Sir, good afternoon, sir. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి సార్?
3: ఆన్లైన్ లో ఉన్నానండి.
0: ఆ నేర్లోనే ఉన్నారు సార్, చెప్పండి.
3: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిచెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: మెహర్ బాబా గారు, జూబ్లీహిల్స్ నుంచి, చెప్పండి సార్, టాపిక్ విన్నారా మీరు?
3: నాకు వచ్చిన డౌట్, ట్రాఫిక్ వింటూనే ఉంటానండి, నా జేబులో ఫోన్ పలుకుతూనే ఉంటుందండి, నేను వింటూనే ఉంటానండి.
0: నైస్ సార్,
3: నేను చేసుకుంటా ఉంటానండి
0: సార్.
3: అంటే నాకు బ్లైండ్ అండి, నేను వచ్చిన డౌట్ అండి. మీరు ఆర్జే రామ్ చరణ్ గారు లేకపోతే హీరో రామ్ చరణ్ గారు అని నాకు డౌట్ అండి సార్.
0: లేదు సార్, ఆర్జే రామ్ చరణ్ నేను.
3: బాబాయ్ సార్ ఫోన్ ఉంటా, బాబాయ్
0: సార్ చెప్పండి సార్, టాపిక్ విన్నారా?
3: విన్నానండి.
0: చెప్పండి సార్.
3: చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే అండి, ఇప్పుడైతే అలాంటివి ఏమి లేవండి.
0: సబ్బొస్తే
3: కరక్కాయలు అని ఉంటాయండి.
0: కరక్కాయలు తెలుసు,
3: కరక్కాయ నోట్లో పెట్టుకుంటే దాన్ని చిలకొట్టి గింజ తీసుకొని పైది నోట్లో పెట్టుకుంటే దగ్గుతుంది, వెంటనే తగ్గిపోద్ది అండి.
0: ఓకే.
3: ఇకపోతే అండి ఆముదం, వంట ఆముదం అని ఇళ్ల దగ్గర అమ్మేవారు అండి ఇదివరకు. చిన్నప్పుడు ఆముదం తాగితే అండి విరాజనాలు మొత్తం మోసం కడుపు అంతా క్లీన్ అయిపోయింది అండి.
0: ఓకే.
3: ఇకపోతే అండి మన కరోనా అప్పుడు కూడా అప్పుడు అమ్మమ్మలో తాతయ్యలో ఉన్నప్పుడే కదండి మన కరోనా అప్పుడు కూడా అండి మిరియాలు లవంగాలు ధనియాలు తులసాకులు అన్ని చేసి కషాయం కోసం తాగేవాళ్ళం అండి.
0: అవును.
3: ఇకపోతే ఒకప్పుడు మా ఊర్లో నల్లేరు కాడని ఉండేదండి, దాన్ని రుబ్బండి పిండిలో రుబ్బి అట్లేసేవారండి, పట్టు నొప్పి ఉండేది కదా.
0: ఓకే.
3: ఇకపోతే ఇంకా సినిమా సినిమా నాకైనా ఉంటుందండి మోషన్స్ అవ్వడానికి, మా ఊర్లో ఇప్పుడు అమ్ముతారండి ఆకని చింతాకులా ఎండు ఆకులు ఉంటాయండి.
0: ఓకే.
3: అది తీసుకుని వచ్చింది సార్ రసం లాగా కాసుకుని 2 గ్లాసులు 3 గ్లాసులు తాగాలండి, అది వచ్చి పచ్చిమి పెట్టేస్తారండి, ఏం తినకూడదండి.
0: ఓకే.

0: మళ్ళీ 10 గంటలకి సార్ పెట్టుకుని రసమే తాగాలని. సార్
1: సార్
0: రసం తాగాలని అలాంటివన్నీ ఆ చెట్ల వైద్యులు కట్టి ఇప్పుడు ఏమీ లేవు సార్.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు.
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో దాట్స్ అన్ అమేజింగ్ థింగ్. సో మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, మంచి మంచి టిప్స్ షేర్ చేస్తున్నారు మనతో పాటు. సో లెట్స్ లిసన్ టు అన్ అమేజింగ్ ట్రాక్, తర్వాత మళ్ళీ కాలర్స్ వస్తే మాట్లాడుతుందాం. స్టే ట్యూన్ విత్ మీ ఆన్ ఆకాశవాణి FM Rainbow 101.9.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई,
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड.
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9.
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन.
0: जश्न ए हैदराबाद.
2: वेलकम बैक दोस्तों, यू आर लिसनिंग टू आकाशवाणी एफएम रेनबो 101.9 विथ मी आरजे रामचरण. सो कॉल्स चालने वच्चाई, सो वी हैव अनदर कॉल, लेट्स आंसर टू द कॉल नाउ. हेलो
3: हेलो रामचरण गारु, बागुन्नारा?
2: सर बागुन्नानु सर. मी पेरु?
3: ये रमेश मात्लाडुतुन्ना सर.
2: रमेश सर चेप्पंडि, एक्कडि नुंचि कॉल चेस्तुन्नारु सर?
3: रेडियो दिन शुभाकांक्षलु अंदरिकी.
2: थैंक यू सो मच सर, मीकु कूडा.
3: అవునండి, ఒక టాపిక్ ఏమి చేయండి
2: సార్. ఇది మనకి ఇంట్లో మన అమ్మమ్మ కానీ మన మమ్మీ కానీ అమ్మ కానీ మనకి ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా?
3: అవును.
2: అది ఎలా మనకి ఇంతకుముందు మీకు ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు మీ ఇంట్లో ఏదైనా యూజ్ చేశారా, అలాంటి విషయం మీద టాపిక్? ఓకే.
3: అయితే మా అక్కయ్య ఏం చేసిందంటే, వామ ఉంటుంది చూడండి,
2: వామ, ఓకే,
3: వామ నలిచి
2: ఓకే
3: బాగా స్మెల్ చూడమని చెప్పింది. తగ్గిపోయిందండి దాంతో.
2: ఓ నైస్, పూర్తిగా తగ్గిపోయింది. అయితే
3: మోషన్స్ గిట్ట పెట్టినప్పుడు అండి, పెట్టినప్పుడు గట్టి పెరుగు ఉంటుంది కదండి?
2: అవును సార్.
3: గట్టి పెరుగులో ఒక స్పూన్ షుగర్ వేసుకొని కలుపు తింటే కూడా ఆన్ ది స్పాట్ కట్టుబడుతుంది అండి.
2: ఓ నైస్ సార్, నైస్
3: సార్. ఈరోజు రేడియో తీసుకున్నా సార్, మీరు టాపిక్
2: సార్?
3: రేడియో తీసుకున్నానండి సార్.
2: రేడియో యాక్చువల్లీ, ఎస్ ఎస్. కాకపోతే ఏంటి అని అంటే, ప్రతి ఒక్క లిజనర్ మేబీ నాట్ యాక్టివ్ అందుకోసం అని చెప్పేసి అని మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను.
3: చాలా బాగుంది సార్, నిజంగా చెప్తున్నాను. వాయిస్ బాగుంది, యాంకరింగ్ కూడా చాలా బాగుంది. పొద్దున్నీ నేను 11 గంటలకి వింటాను అన్న అప్పటి
2: నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద టిప్స్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో దాట్ వాస్ గ్రేట్. సో కొన్ని కొన్ని విషయాలకి ఇంట్లో కూడా మంచి రెమెడీస్ దొరుకుతాయి, కాకపోతే మన మీద తొందరపడి మెడికల్ షాప్కి వెళ్ళిపోయి జలుబు అయింది, ఆ ట్యాబ్లెట్ ఇవ్వండి, దగ్గు వస్తుంది, ఈ సిరప్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంటాం. దట్స్ ట్రూ, బట్ కొన్నిసార్లు ఇంట్లోనే చిట్కాలన్నీ ఉంటాయి. ఈ మధ్య యూనో సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ అవుతున్నాయి, ఇది తినండి, అది చేయండి అని చెప్పేసి అని. సో వెల్ గైజ్, సో నౌ ద టైమ్ ఇన్ అవర్ స్టూడియోస్ ఈజ్ 1:39 జస్ట్ పాసింగ్, అలా అలా అలా. సో టాపిక్ మీరు వింటూ ఉన్నారనుకున్నాను, మీకోసం నేను ఇంకా స్టూడియోలో 20 ఉంటాను. సో మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ ఉన్నాయి కదా, 0402320030 అండ్ 0402323-4821 ఆర్ 0402970-4715. మీకోసం నేను స్టూడియోలో ఇంకా ఉన్నాను. సో యూ హ్యావ్ అనదర్ కాలర్ నౌ, లెట్స్ టాక్ టు దెమ్. హలో
4: హలో
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతుంది?
4: హాయ్ అండి, దిస్ ఇస్ సత్యభామ.
2: సత్యభామ, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సత్యభామ గారు?
4: ఓల్డ్ సిటీ నుంచి అండి.
2: చెప్పండి సత్యభామ గారు, టాపిక్ విన్నారా?
4: ఒకసారి రిపీట్ చేయరా?
2: సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ లేదంటే అమ్మ కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, చిన్న చిన్నవి జలుబు దగ్గు జ్వరం ఇట్లా వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, సో ఆ హోమ్ రెమెడీస్ మీ ఇంట్లో మీ అమ్మమ్మ కానీ మీ అమ్మ కానీ ఎప్పుడైనా చేశారా, ఏదైనా హోమ్ రెమెడీస్ మీకు ఇచ్చారా అని చెప్పేసి అని, టిప్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు.
4: మా మమ్మీ నాకు ఎప్పుడైనా సరే హెల్త్ బాగాలేకున్నా, మా మమ్మీకి హెల్త్ బాగాలేకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిరి, ఆవిరిలో దాన్ని ఏమంటారు, ఒక ట్యూబ్ వస్తుంది, ఆ ట్యూబ్ని వేసి దాంతోపాటు దాల్చిన చెక్క ఇలాంటివి వేసి బాగా ఆవిరి పెట్టమని చెప్తారనమాట. సో అది బాగా యూస్ఫుల్ అవుతుంది కోల్డ్ వచ్చినప్పుడు, దీస్ కైండ్ ఆఫ్ వెదర్స్ అప్పుడు.
2: నైస్ నైస్ నైస్, దట్స్ కూల్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సతీభామ గారు కాల్ చేసి మంచి టిప్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.
4: థ్యాంక్ యూ.
2: యా, సో వెల్ గైస్, వి హావ్ అనదర్ కాలర్ విత్ us. హలో
5: హలో,
2: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఎవరు మాట్లాడుతుంది?
5: సార్ నాకు హిందీ లేదు సార్, తెలుగు లేదు, హిందీ రాదు, హిందీ బాద్.
2: హిందీ సార్ బోల్ దీజియే సార్, ఆప్కా నామ్?
5: మేరా నామ్ హై ఇమ్రాన్ జీ, హైదరాబాద్ పాలా గడ్డా మే జీ ఫెడ్నన్ సే బోల్ రహే.
2: ఠీక్ హై సార్, ఆప్ టాపిక్ సునాయా సార్ ఆప్నే?
5: హా మైనే అభి

0: किया
1: टॉपिक ये है कि आपके घर पे जब
0: है
1: आपको
0: जी?
1: बुखार हो गया, समझो आप कुछ हमारे दादी नहीं तो हमारा यू नो ग्रैंड माँ जो भी आपको रेमेडी देते ना, जब चोट लग
0: जी
1: गया
0: जी
1: आपको, समझो आप हल्दी लेके
0: हाँ
1: आप, ऐसा कुछ टिप है तो आप बता सकते हैं हमसे, आपने
0: हाँ
1: ग्रैंड माँ नहीं तो अम्मी ने आपको बता
0: देखिए
1: दिया।
0: देखिए, बुखार भी है तो अल्लाह की तरफ से आजमाइश है, कुछ भी है तो अल्लाह की तरफ से आजमाइश है बस जी। बुखार भी, बुखार का भी जाना अल्लाह के हाथ में है, ठीक करना भी अल्लाह के हाथ में है जी
1: ठीक है सर, कुछ रेमेडी है सर आपके पास?
0: जी जी जी। और एक बात मेरी ये है आप लोग से, आप लोग सबसे बात कर रहे हैं, हमारा कॉल कनेक्ट क्यों कनेक्ट करते जी
1: सर अभी तो मैंने आपका आपका कॉल कनेक्ट कर दिया ना।
0: जी मैं
1: यस सर,
0: आपको ये आपके तमाम लिसनर्स को अब ये बोलिए, इमरान भाई का कॉल क्यों कनेक्ट न करते, पूछिए आप।
1: ठीक है सर, आई जस्ट
0: आपके
1: इन्फॉर्म देम।
0: आपके आपके जितने भी लिसनर्स हैं ना, सबको बोलिए इमरान भाई का कॉल क्यों कनेक्ट न करते आप लोग, आप पूछोगी।
1: ठीक है सर, ठीक है, ठीक है सर, थैंक यू
0: अब मैं नामा किस किस के बताऊं आपको, बोलो।
1: सर। आपने आपने टॉपिक सुनाया था, आपने आपको बता दिया मैंने,
0: जी
1: आपने कुछ
0: जी
1: टिप
0: जी
1: है सर आपसे?
0: जी और एक रिक्वेस्ट ये है, एक गाना लगाइए ना अच्छा सा। नहीं
1: ज़रूर सर, ज़रूर गाना लगाएंगे हम। ठीक है सर, थैंक यू फॉर कॉलिंग टू
0: नहीं
1: आकाशवाणी।
0: पहले आप मेरा पहले गाना लगाइए।
1: ठीक है, ज़रूर सर, ज़रूर। सो दैट वॉज अमेजिंग एंड वी हैव अनदर कॉलर राइट नाउ। हेलो,
0: गुड आफ्टरनून रामचंद्र गारू,
1: गुड आफ्टरनून सर, ఎవరు మాట్లాడుతుంది?
0: నేను మొహమ్మద్ అఫ్జల్ గోల్కొండ ఫోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సార్, చెప్పండి, టాపిక్ విన్నారా?
0: టాపిక్ అయితే విన్నాం కానీ అది సరిగ్గా నుంచి చాలా మంది చెప్తున్నారు, నేను మోకాల్ గురించి చెప్తాను.
1: చెప్పండి సార్, చెప్పండి.
0: సర్సంక తీర్ అంటారు, సర్సంక తీర్ కుష్మా నూనె అంటారా, దానికి ఏమంటారు?
1: ఓకే
0: సర్సంక తీర్ ఇంకా ఆర్తి కపురం.
1: ఓకే, ఆర్తి కర్పూరం. ఓకే
0: మన పూజలో యూజ్ చేస్తాం చూడు,
1: అవును సార్, అవును.
0: ఆర్తి కపూరం పౌడర్ చేసి ఆ సర్సంక నూనె
1: సార్
0: బాయిల్ చాలా బాయిల్ చేయాలి.
1: ఓకే
0: పావు లీటర్ ఉందనుకో,
1: ఓకే
0: దాన్ని సగం చేసేయాలి, బాయిల్ చేయాలి, బాయిల్ చేసి చేసిన సగం చేసేయాలి. ఆర్తి కపూర్ పౌడర్ ఉంటుంది కదా, అది దాంట్లో వేసేయాలి.
1: ఓకే
0: వేసి ఒక స్టీల్ డబ్బాలో వేసుకొని దాన్ని మూత పెట్టేస్తారు గట్టిగా.
1: ఓకే
0: మళ్ళీ చల్లారైన తర్వాత మనం మోకాలు ఉంటాయి చూడు,
1: అవును
0: మోకాలుకు
1: సార్
0: రాసుకుంటే మెల్లమెల్లగా మోకాలుకు రాసుకుంటే
1: సార్,
0: రెండు సైడ్ కూడా రాసుకుంటే దాంతో చాలా నొప్పి తగ్గిపోతాయి,
1: సూపర్ సార్, సూపర్. సో ఇలాంటి
0: చాలా
1: థ్యాంక్
0: నొప్పి తగ్గిపోతాయి.
1: యూ సార్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
0: మొత్తం మొత్తం కాలుకి కూడా పెడితే లాభం అవుతుంది, నొప్పి కాలు కింద కింద మన
1: అర్థమైంది
0: మోకాలు
1: సార,
0: కింద కాలు ఉంటాయి కదా, అంతా
1: అవును సార్,
0: రాసుకోవాలి,
1: అవును సార్,
0: రాస్తే చాలా తగ్గిపోతాయి. నేను అదే చేస్తాను నేను.
1: సూపర్ సార్, సూపర్
0: నాది ఇప్పుడు 68 నడుస్తుంది
1: సార్,
0: ఫ్రిడ్జ్, నేను అదే చేస్తాను,
1: ఓకే సార్,
0: తక్కువ వాడతాను.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ టు ఆకాశవాణి సార్.
0: ఒక్క నిమిషం ఒక తెలుగు పాట పెడతారండి,
1: ఖచ్చితంగా పెడతాను సార్, ఖచ్చితంగా పెడతాను, థ్యాంక్ యూ సార్.
0: ఒక పాట పాట పాట ఉంది, నేను ట్రైనింగ్ చేసినప్పుడు మా గ్రూప్ లో ఒక బాబు పాడుతుంటుంది,
1: సార్
0: అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజు బృందం కన్నా రాణి
1: ఖచ్చి
0: మనసు నిన్న,
1: ఖచ్చితంగా ట్రై చేస్తాను సార్ ప్లే చేయడానికి,
0: చాలా
1: థ్యాంక్ యూ సార్,
0: సహజమైంది ఈ పాట విని.
1: చేస్తాను సార్, ఖచ్చితంగా ప్లే చేస్తాను, థ్యాంక్ యూ సార్,
0: ఓకే
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్
0: ఓకే, అది
1: ఆకాశవాణి,
0: చాలా మంచిగా పాడుతుంటే మా ఫ్రెండ్,
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.
1: సో వెల్ గాయ్స్,
2: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన ఏఐఎస్ లో కనిపిస్తుంది, అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ ఏఐఎస్ ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ఐటీఆర్ ఐటీఆర్ యు దాఖలు చేయండి.
3: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.
1: వెల్ యూ ఆర్ లిసన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే రామ్ చరణ్. సో ఆన్ 101.9. సో మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, కాల్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ యునో నోన్ మెనీ థింగ్స్ యాక్చువల్లీ. దట్ వాస్ కూల్, నైస్, రైట్? ఇంట్లో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి.

ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ యూనో టాబ్లెట్స్ అండ్ ఆల్ మెడిసిన్ కాకుండా మనకు మంచి విషయాలు ఇంట్లోనే మంచి యూనో రెమెడీస్ ఉన్నాయి. సో ట్రై టు టేక్ దట్ యాక్చువల్లీ దాన్ని బట్టి మనం వీ కెన్ యూనో హీల్ అవర్ థింగ్స్. దట్స్ కూల్. లెట్స్ లిసన్ టు అన్ అమేజింగ్ ట్రాక్ అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, యూ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ అజయ్ రామ్ చరణ్. వీ హ్యావ్ అనదర్ కాలర్ ఆన్ ఎయిర్, లెట్స్ టాక్ టు దెమ్. హలో.
2: హలో అండి.
1: నమస్కారం అండి. గుడ్ గుడ్ గుడ్. ఎవరు మాట్లాడుతుంది?
2: నా పేరు క్రాంతి అండి, కేకే అంటారు నన్ను.
1: కేకే, క్రాంతి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు క్రాంతి గారు?
2: నేను బండ్లగూడ నుండి కాల్ చేస్తున్నాను అండి.
1: గ్రేట్ గ్రేట్. చెప్పండి సార్, టాపిక్ విన్నారా?
2: ఎస్ ఎస్ విన్నాను.
1: ఎస్,
2: మన అమ్మమ్మ వాళ్ళు ఎలా మనకి రెమెడీ చేసేవాళ్ళు అని కదా.
1: ఎగ్జాక్ట్లీ. హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న మినీ ఫార్మసీలో మనం ఎలా ఉంటే ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి.
2: ఇది వేరే వాళ్ళకి

0: కవర్ చేశారో తెలీదు, బట్ మిరియాలు అనేది చాలా మంచి రెమెడీ అండి కోల్డ్ వచ్చినప్పుడు.
1: ఓకే,
0: సో ఇలా రైనీ సీజన్ లో గొంతు బాగాలేకపోతే మిరియాల పాలు లేదంటే మిరియాల చారు అయినా చాలా యూజ్ అవుతుంది, చాలా ఈజీ డైజెస్టబుల్ గా కూడా ఉంటుంది ఈ రైనీ సీజన్ లో. సో అది నాకు జనరల్ గా మా పేరెంట్స్ మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు.
1: నైస్ నైస్,
0: షేర్ చేద్దామని. యా,
1: థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు కాల్ చేసినందుకు, ఒక మంచి టిప్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.
0: అండ్ యువర్ ఆర్జింగ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
0: యా ఓకే అండి.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో దట్స్ అ గ్రేట్ థింగ్. సో మిరియాల చారు అంట, సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కోల్డ్ అయినప్పుడు కానీ, లేకపోతే యూనో మిరియాలు ఇస్ ద బెస్ట్ మెడిసిన్. అగైన్ ఐమ్ సెయింగ్, లవంగాలు మిరియాలు వీ కెన్ హ్యావ్ ఇట్ రా, చాలా బాగుంటుంది. సో క్రాంతి గారు చెప్పినట్టు మిరియాల చారు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. హలో హలో. సో వీ హ్యావ్ అన్ అదర్ కాలర్ యాక్చువల్లీ, సో లెట్ అస్ టాక్ టు దెమ్. హలో హలో. సో దేర్ ఇస్ ఐ థింక్ దేర్ ఇస్ అ టెక్నికల్ ఇష్యూ ఫ్రమ్ దేర్ అండ్. సో గైజ్, నౌ ద టైమ్ ఇన్ స్టూడియోస్ ఈజ్ 1:53. సో దట్స్ గ్రేట్ థింగ్, రైట్? మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, మంచి మంచి టిప్స్ చాలామంది ఇచ్చారు. అండ్ స్టిల్ ఇంకా మనకి 4 మినిట్స్ యావరేజ్గా ఒక 5 మినిట్స్ అయితే టైం ఉంది. సో కాల్ చేయాలనుకుంటే కాల్ టు ఆర్ నెంబర్ 0402323 0030 లేదా 0402323 4821 ఆర్ 0402970 4715.
2: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: సో వెల్, వి హావ్ అనదర్ కాలర్ ఆన్ స్టూడియో నౌ ఆన్ ఎయిర్. లెట్స్ టాక్ టు దెమ్. హలో,
5: గుడ్ ఆఫ్టర్నూన్ చరణ్ సార్.
4: గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎవరు మాట్లాడుతుంది?
5: నేను కీర్తి రాజ్కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి.
4: చెప్పండి సార్, టాపిక్ విన్నారా?
5: విన్నాను సార్.
4: చెప్పండి.
5: సొంటి పౌడరు
4: సార్,
5: ఒక చిన్న గిన్నెలో తీసుకొని చిన్నగా ఒక చెంచా మాత్రం,
4: ఓకే,
5: తర్వాత ఒక టీ స్పూన్ మందం తేనె, హనీ,
4: ఓకే,
5: కొద్ది నిమ్మరసం, ఇది రంగడించి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పరిశ్రమ కడుపులో వికారంగా ఉంటే చప్పడిస్తే చాలా తొందరగా నయమైపోతుంది సార్.
4: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
5: వెల్కమ్ సార్, వెల్కమ్.
4: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సొంటి హనీ తేనెతో కలిపి చేస్తే చిన్నపిల్లలకి చాలా మంచిదని చెప్పేసి అని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వీ హ్యావ్ అన్ అదర్ కాలర్ రైట్ నౌ, లెట్స్ టాక్ టు దెమ్. హలో,

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వెల్ గైస్, యూనో బై బై చెప్పే టైం వచ్చింది. కాకపోతే దట్స్ అన్ యూనో బెస్ట్ పార్ట్, లైక్ ఈరోజు నా షో చాలా బాగా జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాతో పాటు మీరందరూ ఉండి యూనో సజెషన్స్ అండ్ యువర్ టిప్స్ అండ్ ఆల్, దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే రామ్ చరణ్. కనెక్ట్ అవుతూ ఉందాం. అండ్ ద టైమ్ ఇన్ ద స్టూడియోస్ ఈస్ 2 PM. సో నెక్స్ట్ మన ఆర్జే రెడీగా ఉన్నారు. We're just near Hyderabad. Stay connected with Akashvani FM Rainbow 101.9.

0: It's not just food.
1: It's culture, history and flavor rolled into one.
0: Jashne Hyderabad.
2: గుడ్ ఆఫ్టర్నూన్ లిజినెస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రాయిట్. స్టూడియో కట్ల సమయం అయితే 2 గంటల 2 నిమిషాలు దాటి 6 సెకండ్లు అయింది కదా. ఏంటి ఇంకా జస్ట్ని హైదరాబాద్లో టేస్టీ ఫుడ్ రాలేదేంటి అనుకుంటున్నారు కదా. వచ్చేసాడండి ఆర్జే వెంకీ, మీకోసం రెడీగా ఉన్నాడు. సో ఈ రోజు అయితే జస్ట్ని హైదరాబాద్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్ గురించి నేను మీకోసం తీసుకొచ్చిన. ఏంది అది అంటారా, సమోసా లెక్కనే ఉంటుంది కానీ తింటే మాత్రం ఇంకో టేస్ట్ ఉంటుంది, మస్తు ఉంటుంది కదా. ఏందది అంటున్నారా, లుక్మీ అండి. లుక్మీ రైట్. ఆ లుక్మీ గురించి ఏంటి, దాని వారసత్వం ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అసలు ఎలా తయారు చేస్తారు, ఎంత టేస్ట్ ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. ఇక మీరు మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సూపర్ హిట్ ట్రాక్తో ఈరోజు అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు రైట్. ఇంకా జస్ని హైదరాబాద్తో పాటు ఈరోజు డబుల్ కామిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఉంటాయి, తర్వాత సందేశ్ టు సోల్జర్స్ అంటూ అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది, దాంతోపాటుగా తాజా ట్యూన్స్ అంటూ అప్ టు 6 o'clock వరకు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను రైట్. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

నేటి సిద్ధార్థ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ అయితే విన్నారు కదా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, జస్ని హైదరాబాద్లో ఉన్నాం కదా, జస్ని హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నాం లుక్ మీ గురించి. రైట్, సో మన నగరానికి బిర్యానీ ఎంత గుర్తింపు తెచ్చిందో మరి అంతగా కాకపోయినా లుక్ మీ కూడా అదే వరుసలో ఉండి ఓ ప్రత్యేకమైనటువంటి వంటకంగా అందరినీ అలరిస్తుందండి. సో లుక్ మీ అనేది సాధారణంగా సమోసా కాదు, సాధారణమైనటువంటి సమోసా కాదు, ఇది హైదరాబాదీ నవాబీ వంటకాల వారసత్వానికి ఓ ప్రతీక అని చెప్పొచ్చు. చదరపు ఆకారంలో ఉండేటువంటి ఈ స్నాక్లో ఖీమా నింపి వేయిస్తారనమాట. సో పెళ్ళిళ్ళు, విందులు, రంజాన్, ఇఫ్తార్ వేళల్లో లుక్మీకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. బయట కరకరలాడుతూ లోపల మసాలా ఖీమా రుచితో అందరినీ ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో లుక్మీ లేకుండా విందు అస్సలు పూర్తి కాదని అంటుంటారు. ఇది కేవలం ఒక స్నాక్ కాదండి, మన నగరపు ఆహార సంస్కృతికి ప్రతిబింబమని చెప్పొచ్చు. అందుకే లుక్మీని హైదరాబాదీ వంటకాలలో ఒక మణిగా భావిస్తూ ఉంటారు. రైట్, సో అందుకే హైదరాబాద్లో ఎక్కడ చూసినా అక్కడక్కడ కూడా లుక్మీ అనేటువంటిది బాగా కనబడుతూ ఉంటుంది, అందరికీ అలా ఆహ్వానిస్తుంది టేస్ట్ చేయడానికి. రైట్, వింటూనే ఉండండి లుక్మీ హిస్టరీ ఏంటి అనేటువంటి విషయం గురించి నేను మాట్లాడతాను. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, మరి వింటూనే ఉండండి. సో జస్ని హైదరాబాద్, ఇప్పుడైతే సూపర్ సాంగ్ హరిహరన్ సుజాత పాడినటువంటి పాట మీ అందరి కోసం అన్నయ్య సినిమాలోంచి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా, ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి. ఇందాక సూపర్ ట్రాక్ విన్నారు, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్లో లుక్మి గురించి వింటున్నాం. రైట్, హైదరాబాద్ వంటకాల చరిత్రలో లుక్మికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. లుక్మి అనేటువంటి పదం అరబిక్లోని లుక్మా అనేటువంటి పదం నుంచి వచ్చిందని చెబుతుంటారు. దాని అర్థం ఏంటి అంటే ఒక ముద్ద అని లేదా ఒక చిన్న ముక్క అని అనమాట. నిజాం కాలంలో రాజవంశీయుల విందుల లోపల ఈ వంటకం ప్రముఖంగా వడ్డించబడేదట. మధ్య ప్రాచ్య పర్షియన్ ఆహార ప్రభావాలతో హైదరాబాదీ వంటకాల్లో కూడా ఇది చోటు సంపాదించేసుకుంది. కాలక్రమేణా ప్రజల్లోకి చేరి పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకల్లో భాగమైపోయింది. ఇప్పటికీ సంప్రదాయ హైదరాబాదీ పెళ్లిళ్ళలో స్టార్టర్లుగా లుక్మిని వడ్డిస్తూనే ఉంటారు. 400 ఏళ్లకు పైగా ఉన్న హైదరాబాదీ వంటకాల వారసత్వంలో లుక్మి ఒక ప్రముఖమైనటువంటి అధ్యాయమనే చెప్పాలి. సో అంతటి అద్భుతమైనటువంటి వారసత్వం కలిగినటువంటి ఫుడ్ ఐటెం ఈ లుక్మి. సో లుక్మి గురించి మరింత ఇన్ఫర్మేషన్ నేను చెప్తుంటా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
3: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: ఆదాయ పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.
2: రౌడీ అల్లుడు సినిమాలోంచి రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ ఇందాక విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాండే వంటి పాట అది. రైట్, వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 2:35:33 అయింది. రైట్, జస్ట్ని హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నాను కదా లుక్ మీ గురించి. రైట్, సో లుక్ మీ తయారీ విధానం ఎలా ఉంటుంది, అసలు ఎట్లా తయారు చేస్తారు అని అంటారా? సో ఏం లేదండి, ముందుగా మైదా ఇంకా పెరుగు నెయ్యితో ఒక మృదువైన పిండిని సిద్ధం చేస్తారనమాట. సో మరోవైపు మటన్ కీమాను ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలాలతో ఇవన్నీ వండుతారనమాట. కీమా వండేస్తారు, తర్వాత ఈ పిండిని చిన్న చదరపు ఆకారాల్లో ఒత్తుతారనమాట. సో పీసెస్ లాగా చేసుకొని చదరపు ఆకారాల్లో ఒత్తేస్తారు. ఆ మధ్యలో కీమా పెట్టి అంచులను బాగా మూసేస్తారనమాట. సో ఈక్వల్ టు సమోసా అనమాట. అనంతరం దాని తర్వాత నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తారనమాట. ఇంకేంటి, బయట కరకరలాడేటువంటి పొర, లోపల రసవత్తరమైనటువంటి కీమా, ఇదే లుక్ మీ స్పెషాలిటీ కదా. ఇంకా ఇలా ఉన్న లుక్ మీకి సో సైడ్ డిష్గా మరి పుదీనా చట్నీ ఇంకా ఉల్లిపాయ సలాడ్తో తింటే ఇంకా రుచి అబ్బా మస్తు ఉంటుంది కదా. సో రుచి ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి లుక్ మీ ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది హైదరాబాదీ టేస్ట్ అంటే. వింటూనే ఉండండి మరింత ఇన్ఫర్మేషన్ లుక్ మీ గురించి. నేను చెప్తూ ఉంటా ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకీతో జస్ట్ నీ హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడు వినండి శంకర్ మహాదేవన్ మాలతి పాడినటువంటి ఈ శుభ సాంగ్.

0: ಕುಚ್ಚಿ ಚಂಪೇರಾ.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
2: Really? Tell me.
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.
4: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. లుక్మి గురించి మేము మాట్లాడుకుంటున్నాం. జస్నీ హైదరాబాద్లో మనం ఉన్నాం. మరి ఈ లుక్మి పుట్టింది హైదరాబాద్లోనే అయినా దాని పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు, దక్కనీ వలసదారుల వల్ల ఈ వంటకం అక్కడ కూడా ప్రసిద్ధి చెందిందనమాట. భారతదేశంలో ముంబై, బెంగళూరు, పూణే వంటి నగరాల్లో హైదరాబాదీ రెస్టారెంట్లు లుక్మిని అందిస్తున్నాయి.

రంజాన్ సమయంలో లుక్మికి ఒక ప్రత్యేకమైనటువంటి డిమాండ్ అయితే ఉంటుంది. హైదరాబాదీ పెళ్లిళ్ల మెనూ గురించి మాట్లాడితే లుక్మి పేరు తప్పకుండా వస్తుంటుంది. పర్షియన్, అరబిక్ ప్రభావాలున్న ఈ వంటకం దక్కనీ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉంటుందన్నమాట. ఆహార ప్రియులు హైదరాబాద్కు వచ్చినప్పుడు తప్పక రుచ్చుచూడాల్సినటువంటి వంటకంగా లుక్మి గుర్తింపు పొందింది. ఇక బిర్యానీ తర్వాత ఇంకా సైడ్ డిష్గా హైదరాబాదీ స్నాక్స్లో లుక్మీకైతే ఒక స్పెషల్ అభిమాన వర్గం అయితే ఉందనే చెప్పాలి. సో అంతగా అందరినీ ఆకట్టుకుంది ఈ లుక్మి. రైట్, వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మార్చడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం

0: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమై. ఇందాక సుబరి ట్రాక్ విన్నారు. మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిజానికి పాడినటువంటి పాట అది. సో నీరాజనం సినిమాలోంచి ఆ పాట విన్నారు. ఓపెన్ అయ్యర్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి సాంగ్ అండ్ అలాగే వెన్నెల కంటి లిరిక్స్ అందించారు ఆ పాటకి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ వింటున్నాము. ఆర్జే వెంకితో మీరున్నారు. లుక్ మీ గురించి మాట్లాడుతున్నాం. సో లుక్ మీ రుచికరమైనటువంటిదే కాకుండా కొంత పోషకాలు కూడా మనకు అందిస్తూ ఉంటుంది. ఏంటది అంటారా, సో రుచిలో అంత అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రోటీన్ కూడా బాగా అందిస్తుంది మనకు. ఇంకా దీంట్లో ఈ లుక్మీలో వాడేటువంటి కీమా పెడతారు కదా మధ్యలో, ఆ కీమాలో ఉండేటువంటి ప్రోటీన్లు శరీరానికి బాగా శక్తిని అందిస్తాయన్నమాట. అయితే ఇది డీప్ ఫ్రై చేసిన ఆహారం కావడంతో మితంగా తీసుకోవడమే మంచిదన్నమాట. ఇక ప్రస్తుతం అయితే చికెన్ లుక్మీ అని, మటన్ లుక్మీ అని, వెజ్ లుక్మీ వంటి రకరకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని అనేక కేఫ్లు, బేకరీలు లుక్మీకి బాగా ప్రసిద్ధి చెందాయి. ఇక సికింద్రాబాద్, ప్యాట్నీ, పురాణీ హవేలీ ప్రాంతాల్లో కూడా మంచి లుక్మీ దొరుకుతుందని ఆహార ప్రియులు చెప్తూ ఉంటారు. ఇక రంజాన్ సమయంలో నగరంలోని ఇఫ్తార్ బజార్లలో లుక్మీ కోసం ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఒకసారి వేడివేడి లుక్మీ రుచి చూస్తే దాని నవాబీ ఫ్లేవర్ను ఎప్పటికీ మర్చిపోలేం, రైట్? అది హైదరాబాదీ జస్ని హైదరాబాదీ టేస్ట్ అండి, రైట్? వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: స్టూడియో క్లాక్ సమయం 3 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకుంటారు. కొట్రోచెని రాజభవనానికి చేరుకున్న సందర్భంలో రాష్ట్రపతికి అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. రొమేనియా దేశాధ్యక్షులు నికోసోర్ డాన్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన అనంతరం పలు అవగాహన ఒప్పందాలపై ముర్ము సంతకాలు చేస్తారు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. క్రీడలకు బడ్జెట్లో 4,480 కోట్ల రూపాయలు కేటాయించారని, 2036 నాటికి భారత్ టాప్ 10 క్రీడాదేశాల జాబితాలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడానికి హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లతో మాట్లాడిన ఆయన అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించాలని సూచించారు. ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీజేవైఎం చేపట్టనున్న ఫీజుల బకాయి, బీజేపీ లడాయి ఉద్యమ పోస్టర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విడుదల చేశారు. బకాయిలు చెల్లించే వరకు కళాశాలల స్థాయిలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో 11 నుండి 13 జరిగే 20వ అభినయ జాతీయ బహుభాషా నాటకోత్సవ పోస్టర్ను మాజీ ఐఏఎస్ అధికారి సి పార్థసారథి ఆవిష్కరించారు. భారతీయ రంగానికి 37 ఏళ్లుగా సేవలందిస్తున్న అభినయ ట్రస్ట్ తన 78వ నాటకోత్సవాన్ని నిర్వహించడం ఒక విశేష మైలురాయి అని పేర్కొన్నారు.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తన 10 కేజీల ఎల్పిజి సిలిండర్ సేవలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. రాబోయే ఆగస్టు 15 నాటికి 24 రాష్ట్రాల్లోని 100 నగరాల్లో ఈ కొత్త సిలిండర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తొలి త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపింది. స్కాట్లాండ్ గాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 3:16 దాటి 14 సెకండ్లు అయింది. మనమున్నాం డబుల్ కామిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం. మరి ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నటువంటి మూవీస్ ఏంటి, ఎలా ఉన్నాయని చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. సో మరి ఈ జూలై 24 ప్రేక్షకుల ముందుకు రానున్నటువంటి సినిమా ఒక ప్రేమ కథ నేపథ్యంలో రూపిందని సమాచారం అండి. సో యువతను ఆకట్టుకునేటువంటి ఎమోషన్స్, సంగీతం ఇందులో ప్రధాన ఆకర్షణలుగా ఉండబోతున్నాయట. అసలు ఏంటి మూవీ నేమ్ చెప్పకుండా ఇవన్నీ చెప్తుండు అనుకుంటున్నారు. సో చెన్నై లవ్ స్టోరీ, రైట్? సో చెన్నై లవ్ స్టోరీ అనేటువంటి మూవీ జూలై 24 నాటి రేపే మీ థియేటర్లోకి రిలీజ్ కానుంది. సో మరి ట్రైలర్ చూసినటువంటి వాళ్ళలో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. కొత్త జంట కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా బాగా ఎదురు చూస్తున్నారు. సో ఈ వీకెండ్లో ప్రేమ కథలను ఇష్టపడేటువంటి వాళ్ళ కోసం ఇదొక మంచి ఆప్షన్ కావచ్చు. మరి ఈ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఎంత మ్యాజిక్ చేస్తుందో అనేటువంటిది అయితే చూడాల్సిందే, రైట్? చూద్దాం చెన్నై లవ్ స్టోరీ ఏ రకంగా ఉండబోతుంది ఏంటి. సో రేపు థియేటర్స్లో మీరు ఎంజాయ్ చేయండి. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడైతే గీతా మధుర పాడినటువంటి సూపర్ ట్రాక్ మీకోసం, పర్వాలేదు సినిమాలోంచి.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26 AS జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. రైట్, మరి సో డబుల్ కమిటాలో

లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మనం వింటున్నాం కదా. సో జూలై 24th రిలీజ్ అయ్యేటువంటి లిస్ట్లో ఉన్నటువంటి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ హాయ్ చికితా, రైట్? సో మరి ఈ సినిమా పేరు నుంచే ఒక ఫన్ వైబ్ అయితే కనిపిస్తోంది. యూత్ అండ్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మిక్స్గా ఈ సినిమా రూపొందిందని సినిమా వర్గాలు అయితే చెప్తున్నాయి. సో సోషల్ మీడియాలతో కూడా సినిమాపై మంచి రెస్పాన్స్ అయితే చర్చ అయితే నడుస్తోంది. సో వినోదాన్ని కోరుకునేటువంటి ప్రేక్షకులకు ఇది ఒక సరైన ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది. పాటలు, కామెడీ సన్నివేశాలు ఇంకా ప్రేక్షకులను అయితే అలరించనున్నాయని టాక్ అయితే వినిపిస్తోంది. సో మరి ఈ వీకెండ్లో థియేటర్లలో నవ్వులు పంచేందుకైతే సిద్ధమవుతుంది ఈ మూవీ. సో

ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది. పాటలు, కామెడీ సన్నివేశాలు ఇంకా ప్రేక్షకులను అయితే ఎలరించనున్నాయని టాక్ అయితే వినిపిస్తోంది. సో మరి ఈ వీకెండ్లో థియేటర్లలో నవ్వులు పంచేందుకు అయితే సిద్ధమవుతుంది ఈ మూవీ. సో మరి తొలిసారిగా డైరెక్షన్ చేస్తున్నటువంటి ధనరాజ్ లెక్కాల తెరకెక్కిన ఈ సినిమాలో అభినవ్, మణికాంత, దివిజయ ప్రభాకర్, ఇంకా తన్మయ్, ఖుషి యాక్ట్ చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి ఈ మూవీ రైతులు ఇంకా యువతపై దృష్టి సారించి హాస్యం, ప్రేమ, భావోద్వేగభరితమైన డ్రామాను వెలవిస్తుందట. సో చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎంతలా అలరిస్తుంది అనేటువంటి రేపటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో మరి ఎంత మేర ఈ హాయి సినిమా, హాయి చికిత అనేటువంటి మూవీ ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుందో చూద్దాం. వింటూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఫిల్మ్ గురించి మీకోసం నేను చెప్తూ ఉంటా. శ్వేతామోహన్ పాడినటువంటి రంగ్దే మూవీలోంచి ఈ సూపర్ ట్రాక్ మీకోసం. శ్రీమణి లిరిక్స్ అందించారు ఈ పాటకి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకున్నా ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇందాక అబ్బాయి గారు సినిమా నుంచి రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నారు. స్టూడియో క్లాక్ సమయం 3:34:52 అయింది. సో ఆర్జే వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. రైట్, మరి ఈ వీక్ మరి రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాల్లో మరో చిత్రం ద ఇండియా స్టోరీ. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా దేశాన్ని ప్రభావితం చేసే ఓ కీలక అంశం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. సో జూలై 24th మరి తెలుగు సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఇది సామాజిక అంశాలతో కూడినటువంటి స్టోరీ, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని అయితే ఫిల్మ్ యూనిట్ చెప్తోంది. ట్రైలర్కి అయితే మంచి రెస్పాన్సే వచ్చింది. కాజల్ యాక్టింగ్ ఈ సినిమాకు ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటుగా సందేశాత్మక కథనాన్ని అందించే ప్రయత్నం చేసినట్టుగా కూడా సమాచారం. మరి ఈ వీకెండ్లో చర్చనీయాంశంగా మారే సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇంకా కాజల్ అగర్వాల్ ఇంకా మరియు శ్రేయాస్ తలపడి యాక్ట్ చేసినటువంటి ఈ మూవీ అంటే ఆహార కల్తీ ఇంకా పురుగుల మందుల సాగు యొక్క ఆందోళనకరమైనటువంటి వాస్తవాలను పరిశీలించేటువంటి దిశగా ఈ మూవీ ఉండబోతుంది అంటున్నారు. చట్టన్ డీకే డైరెక్షన్ వహించి సాగర్ బి షిండే నిర్మించినటువంటి ఈ సామాజిక రాజకీయ థ్రిల్లర్, సో ప్రజారోగ్యం ఇంకా కార్పొరేట్ జవాబుదారీతనం ఇలాంటి వాటిపైన ప్రభావం చూపేటువంటి అంశాలను డిస్కస్ చేస్తుంది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు అయితే అంటున్నాయి. సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి మాత్రం మనం వెయిట్ చేయాల్సింది. ఇంకా దాంతోపాటుగా మరి ఈ వీకెండ్ ఇంకొన్ని సినిమాలు కూడా మనకి రిలీజ్ కాబోతున్నాయి. సో వాటిల్లో చాలా మూవీస్ అయితే 24th రోజు రిలీజ్కి అయితే రెడీగా ఉన్నాయి. ఇక ఏంటి ఆ సినిమాలు అంటారా, సో ఇష్క్ నామా అనేటువంటి పంజాబీ మూవీ అవి కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక దాంతోపాటుగా అంటే చాలా వరకు సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి సినిమాల్లో ఎక్కువ వరకు కూడా జూలై అంటే ఎప్పుడైనా కూడా వీకెండ్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా డబ్బింగ్ సినిమాలు కూడా చాలా వరకు రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో అందులో విషయానికి వస్తే అయితే ఇంకా చంద్రప్పన్ అనేటువంటి ఓ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఇంకా కాగితపు పడవలు అనేటువంటి మూవీ ఎంజీఆర్ తుకారాం డైరెక్షన్ వహించినటువంటి ఒక రొమాంటిక్ డ్రామా, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించినటువంటి సినిమా కూడా రాబోతుంది. తర్వాత ఆమెన్ అనేటువంటి ఓ మూవీ, ఇంకా ఆర్య అనేటువంటి క్లాసికల్ కల్ట్ మూవీ తెలుగు, హిందీ ఇంకా మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా పునర్విడుదలవుతుంది, మళ్ళీ రిలీజ్ కాబోతుంది థియేటర్స్లో. చూద్దాం మరి ఈ వీక్లో ఎలాంటి మూవీస్ ఎంతగా అలరిస్తాయి అనడానికి మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది. అంటే రేపు రిలీజ్ అయ్యేటువంటి మూవీస్ లిస్ట్ అయితే ఈ రకంగా ఉంది. సో చూడండి మరి రేపు మిమ్మల్ని ఏ మూవీ బాగా అట్రాక్ట్ చేస్తుంది, ఎంతవరకు మిమ్మల్ని అలరిస్తుంది అనేటువంటి విషయంకి సో మీరే దాన్ని డిసైడ్ చేయాల్సింది. సో వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులు. మేము ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ ఆయనకి ఇద్దరు మూవీలోంచి

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360355 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. డబుల్ కమిటాలో మనమున్నాం. కోలీవుడ్ స్టార్ హీరో ది వన్ సూర్యకి అక్కడితో పాటుగా మన దగ్గర కూడా మంచి ఆదరణే ఉన్న సంగతి తెలిసిందే కదా. సో రీసెంట్గా వచ్చినటువంటి మాస్ హిట్ చిత్రం అయితే వీరభద్రుడితో సూర్య సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చారు. ఇంకా సినిమాలో మాస్ లుక్స్తో తాను అలరిస్తే మళ్ళీ గజనీ లాంటో ఈ రోజులు తీసుకొచ్చేలా మన టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన అవైటెడ్ సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్తో అతి త్వరలో రాబోతున్నారు. సో అయితే సినిమా నుంచి మేకర్స్ అయితే లేటెస్ట్గా విడుదల చేసిన పోస్టర్స్ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తున్నాయని చెప్పొచ్చు. సూర్య బర్త్డే కానుక రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్లో సూర్య స్టైలిష్ లుక్స్ మంచి వైరల్గా మారాయి. ఇక బ్రౌన్ సూట్లో సూపర్ స్టైలిష్ డ్రెస్సింగ్తో సూర్య మళ్ళీ వింటేజ్ మూడ్లో కనిపించడం ఫ్యాన్స్కి మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఇక దీంతోనే మేకర్స్ 2 సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయితే చేసిర్రు. సో చూద్దాం. మొత్తానికి సూర్య మూవీ అంటే విశ్వనాథ్ అండ్ సన్స్ అనేటువంటి మూవీ త్వరలో రాబోతుంది, ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే సూర్య యాక్టింగ్ కోసం. రైట్, వింటున్న ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని శాసనసభాభవనంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మరమ్మత్తు పనుల పురోగతిని పరిశీలించిన సీఎం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్లోబరీనా సంస్థతో తనకు గానీ తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధమూ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలపై సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ర్యాలీలో చేసిన ఆరోపణలను ఎక్స్ వేదికగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దక్షిణ మధ్య రైల్వే గ్రాండ్ ట్రంక్ మార్గంలో కాజీపేట బలార్షా మధ్య 203 కిలోమీటర్ల 3వ రైలు మార్గం విద్యుదీకరణ ప్రాజెక్టును 3,000 కోట్లతో విజయవంతంగా పూర్తి చేసిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ చివరి మలి విడత పనులు పూర్తి కావడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ఇకపై సులభతరం కానున్నాయని వెల్లడించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన కవి సినీ దర్శకుడు నామాల రవీంద్ర సూరికి 2026 సంవత్సరానికి గాను డాక్టర్ సి నారాయణ రెడ్డి స్మారక సాహితీ పురస్కారం లభించింది. సినారే 95వ జయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ఒక కార్యక్రమంలో సినారే కళాపీఠం ఈ పురస్కారాన్ని అందజేయనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ రాజీవ్ చౌక్తో సహా 17 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్టు డిఎంఆర్సి తెలిపింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం రైళ్లు మారే ఇంటర్చేంజ్ సౌకర్యం అందుబాటులోనే ఉంటుందని స్పష్టం చేసింది. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతనేని హరీష్ చెప్పారు. ఫిలిప్పీన్స్ మనీలాలో జరుగుతున్న 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి డాక్టర్

ఎస్ జయశంకర్ ఉగ్రవాదాన్ని తాము సహించబోమని, స్వతంత్ర సుహృద్భావ సమ్మిళిత సంబంధాలకే భారత్ ఓటు అని స్పష్టం చేశారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

క్వైట్ స్టూడియో క్లాక్ల సమయం 5 గంటల 30 నిమిషాల 22 సెకండ్స్ దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. వాచ్ మనమున్నాం చైతో హాయ్ కబుర్లో. నేను తెలుసు కదా మీ ఆజేశ్వరి రమేష్. ఒకప్పుడు స్టూడెంట్ లైఫ్ అంటే బుక్స్, బ్యాక్ బెంచ్, రత్స, క్యారమ్స్, కానీ ఇప్పుడు రీల్స్, లైక్స్, డిజిటల్ అడిక్షన్, గంటల తరబడి స్క్రీన్లకు అతుక్కుపోతూ మన కిడ్స్ నిజమైన వైబ్ అండ్ లైఫ్ని మిస్ అయిపోతున్నారు కదా. దీనికి కాస్త డిజిటల్ డిటాక్స్ ఇస్తూ ఫ్రాన్స్ ఒక పక్క మాస్క్ ఎచ్చి వేసింది. ఏంటో తెలుసా, 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటంపై స్ట్రిక్ట్గా బ్యాన్ విధిస్తూ అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. యూరప్లోనే ఇలాంటి విప్లవాత్మకమైన రూల్ తెచ్చిన ఫస్ట్ కంట్రీగా కూడా ఫ్రాన్స్ నిలిచింది. ఓన్లీ సోషల్ మీడియానే కాదు, హై స్కూల్లో ఫోన్స్ వాడితే కూడా నో వే అంటున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ తెచ్చిన ఈ కొత్త ట్రెండీ రూల్ ఇప్పుడు గ్లోబల్ వైడ్గా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్గా మారింది. మరి మన దగ్గర కూడా కుర్రాళ్ళ స్మార్ట్ ఫోన్ లవ్కి ఇలాంటి ఫుల్ స్టాప్ పడితే బాగుండదు అంటారు కదా. ఏమంటారు, వాట్ యువర్ థాట్, మెసేజ్ చేయండి 0402324 0852 నెంబర్కి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కొంచెం ఫాస్ట్ బీట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తే మీ దిల్ భలే ఖుష్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకోసమే రామ్ మిర్యాలను తీసుకొచ్చాను ఈసారి మాత్రం. మరి రామ్ మిర్యాల మ్యూజిక్ కంపోజిషన్లో, కాసలసాం సాహిత్యంలో రామ్ మిర్యాల పాడినటువంటి ధడక్ ధడక్ పాడబడి మీకోసం వచ్చేస్తుంది. దాస్ కా ధమ్కీ నుంచి స్టేట్ యూన్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಯಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి 102.8. మనమున్న ఛాయ్తో హాయ్ కబుర్లో అయితే పొద్దున్నే లేచామా, ఆఫీస్కు పరిగెత్తామా, మనీనే టార్గెట్గా బతికేస్తున్నాం. ఇదే కదా లైఫ్. జస్ట్ ఈ విషయం మీద కొంచెం ఆగండి, ఆగి కొంచెం వినండి. అంటే ఒకప్పుడు 10ల సంఖ్యలో ఉన్న స్నేహితులు ఇప్పుడు పట్టుమని 10 మంది కూడా లేరట. తెలుసా, సోషల్ మీడియాలో లైక్లు కొట్టే ఫ్రెండ్స్ 100లో ఉంటారు, కానీ ఏమైందిరా అని మనసు విప్పి మాట్లాడే ఒక్కడు లేక దేశంలో 12% మంది ఒంటరితనంతో బాధపడుతున్నాడు. తెలుసా, మన ఫ్రెండ్స్ అనుకున్న ఆఫీస్ కబుర్లు, సోషల్ మీడియా లైక్లు, వీకెండ్ పార్టీ చిల్స్, ఇవన్నీ జస్ట్ టైంపాస్ మాత్రమే. కష్టం వస్తే పక్కన నిలబడే నిజమైన దోస్తులు మనకి ఎంతమంది ఉన్నారో తెలుసా? నిలబెట్టి ఆలోచిస్తే ఆ సింగిల్ డిజిట్ కూడా దాటడం చాలా, అంటే ఎక్కువ మందికి అలా సింగిల్ డిజిట్ కూడా దాటట్లేదని సర్వేలు చెప్తున్నాయి. రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుంది తెలుసా? లైఫ్లో మంచి ఫ్రెండ్ లేకపోవడం రోజుకి 20 సిగరెట్లు తాగినంత డేంజరస్ అట. అంటే గుండె జబ్బులు రాకూడదన్నా, బీపీ పెరగకూడదన్నా ఓ మంచి దోస్తు పక్కన ఉండాల్సిందే అంటున్నారు కలిసి నిపుణులు. సో డబ్బు సంపాదించే రన్నింగ్ రేస్లో మన బాండింగ్స్ని మర్చిపోనే పోవద్దు. సారీలు థ్యాంక్స్లు చెప్పి ఈగోలను గాల్లో కలిపేయండి. ఇగో ఇప్పుడు నా షో వింటూనే మీ పాత ఫ్రెండ్కి ఒక ఫోన్ చేసి ఏంట్రా సంగతులు అనేయండి, గంట సేపు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది, ఫుల్ రీఛార్జ్ అవుతారు. ఇప్పుడు నా మాటలు విన్న తర్వాత ఇప్పుడు పాట రీఛార్జ్ చేసేటటువంటి పాట మీకోసం వచ్చేస్తుంది. నీ మనసు నాకు తెలుసు నుంచి మనం ఇన్ని కృష్ణ చిన్మయ్య పాడినటువంటి పాట ఏఆర్ ఏఎం రత్నం సాహిత్యాన్ని అందించగా ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ అదిరిపోయే పాట స్నేహితుడే ఉంటే అంటూ మస్తు పాట మీకోసం.

0: సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9
1: బతుకమ్మ పూల సోయగం
2: బోనాల జాతర ఉత్సాహ
1: ఒగ్గు కథల మేళవింపు
2: పేరిని నిత్య వీరత్వం
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం
2: నిర్మల్ కళల అందం
1: సకినాల రుచులు
2: సర్వపిండి సాంప్రదాయం
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో 101.9.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: స్టూడియో క్లక్లో సమయం 5:45 అయింది. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో మానసిక వ్యాధులు, ప్రజల్లో అపోహలు గురించి డాక్టర్ K. అశోక్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ S. రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మానసిక వ్యాధులు, ప్రజల్లో అపోహలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కే అశోక్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అశోక్ రెడ్డి.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా మానసిక వ్యాధి అనగానే పిచ్చోడు సమాజంలో ఎందుకు పనికిరారన్న భావన ఉంటుంది. అయితే శరీరానికి సంబంధించిన రకరకాల వ్యాధులు ఉన్నట్టుగానే మానసికంగా కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో వ్యాధిగ్రస్తులు అయ్యే అవకాశం ఉందంటారా? ఉంటే అది చికిత్సకి వీలు అయ్యే అవకాశం ఉందంటారా?
1: మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అవయవం ఉన్నప్పుడు అది చెడిపోయే ఛాన్సెస్ తప్పక ఉంటాయి. అదేవిధంగా మన మెదడులో మనసు అనేది ఉంటుంది. సో మనసు ఉన్నప్పుడు మనసు కూడా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి మనిషికి కూడా మానసిక వ్యాధి రావచ్చు, రాకూడదని లేదు. ఎప్పుడో ఒకసారి చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ రావచ్చు. ఈ మనసు అనేది మన శక్తి లాంటిది, ఎనర్జీ లాంటిది, కంటికి కనిపించదు. మ్యాటర్ అండ్ ఎనర్జీ అని వాడతాం ఫిజిక్స్లో. మ్యాటర్ ఏమో మనం చూడగలుగుతాము, కొలగలుగుతాము, ఫీల్ చేయగలుగుతాము. అది మనం ఆరోగ్య దీంట్లో చూస్తే బ్రెయిన్ అన్నమాట. మనం చూడగలుగుతాము, కొలగలుగుతాము, దాని లోపలనే మనసు ఉంటుంది. అది శక్తి లాంటిది, అది కంటికి కనిపించదు, దాని ప్రభావం మాత్రం మనం అర్థం చేసుకోగలుగుతాము. మనసు అనేది కొద్ది రకాల పనులు చేస్తుంది. భావనలు, ఆలోచనలు, ప్రవర్తనలు ఇలాంటివన్నీ కూడా మనసు చేసే పనులు. ఈ ఏ దాంట్లో కూడా లోపాలు వచ్చినా కూడా మానసిక వ్యాధి కింద మనం అనుకోవచ్చు అన్నమాట. అయితే మానసిక వ్యాధుల్లో కూడా మనం రెండు కోణాలు చూడవలసిన అవసరం ఉంటుంది. మానసిక సమస్యలు, మానసిక వ్యాధులు. మానసిక సమస్యలు అనేటివి చిన్నపాటివి, తక్కువ మోతాదులో ఉంటాయి. వాతావరణ ప్రభావం వలన, ఇబ్బందుల వలన జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ప్రభావం ఉండదు మనిషి మీద. వీటిది మనం సూచనల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా సొల్యూషన్ ఇవ్వచ్చు. మానసిక వ్యాధులు అనేటివి మెదడు లోపల రసాయనిక మార్పులు ఏర్పడతాయి. ఇప్పుడు మెదడులో ఇది కంప్యూటర్ లాంటిది. మెదడు ఎన్ని భాగాలు ఉన్నాయో భాగాల మధ్యన ఇంటరాక్షన్స్ నడుస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. ఆ ఇంటరాక్షన్స్ వల్లనే మనకు ఆలోచనలు కానీ, భావనలు కానీ, ప్రవర్తన కానీ అవుతుంటాయి. ఇవి న్యూరోకెమిస్ట్రీ అంటాం మనం. ఆ కెమికల్ ఇంట్రాక్షన్స్ ద్వారానే ఈ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. వాటి లోపల లోపాలు వచ్చినప్పుడు ఆలోచనల భేదం వస్తుంది, ప్రవర్తనల భేదం వస్తుంది. దానివల్లనే మనకు మానసిక వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే మానసిక వ్యాధులు కొంచెం తీవ్రంగా సమస్యలకు పోల్చుకుంటే తీవ్రతరంగా ఉంటాయి. మనుషుల్లో ఒక లోపాలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పటిలాగా పని చేయలేరు. పని లోపల కూడా లోపం కనిపిస్తుంది. మానసిక సమస్యల్లో పని లోపల అంత లోపం కనిపించదు. మానసిక వ్యాధిగ్రస్తుల్లో పని కూడా చేయలేకపోతారు ముందటిలాగా. మనము ఈవెన్ బ్రెయిన్ స్టడీ చేస్తే కూడా మనకు లోపాలు కనిపిస్తాయి దీంట్లో. అదే మానసిక సమస్యలు లోపాలు కనిపించవు అన్నమాట. అందుకే మానసిక వ్యాధులు ఉన్నప్పుడు దానికి వైద్య చికిత్స చేయడం జరుగుతుంది.

0: మానసిక సమస్యలేమో సలహాలతోటి సొల్యూషన్ చూపించడం జరుగుతుందండి. అయితే మానసిక వ్యాధులతో పాటు మానసిక సమస్యలు రావచ్చు, మానసిక వ్యాధి వలన మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. అప్పుడు రెండు రకాల వైద్యం జరుగుతుంది అక్కడ, మానసిక వైద్యం చేయబడుతుంది, కౌన్సిలింగ్ కూడా చేయబడుతుంది వాళ్ళకు.
1: డాక్టర్ గారు, సామాన్యంగా మనోవ్యాధికి మందు లేదు అని వింటుంటాం, అది ఎంతవరకు కరెక్టు? అలాగే ఇలా మానసిక వ్యాధి బారిన పడి తనను ప్రవర్తనలో తేడా రాగానే వీడికి ఏదో చేతబడి జరిగిందనో, ఆత్మలు ఆవహించాయనో, చెడు దృష్టి వలన ఇలా జరుగుతుందనో, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం?
0: ఒక 100 సంవత్సరాల కింద చూసుకుంటే నిజంగా మానసిక వ్యాధులకు మందులు లేవు అప్పుడు. అప్పుడు మనం ఫిలాసఫీ బేస్డ్ థింకింగ్ అనమాట అది. అయితే సైంటిఫిక్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఈ మానసిక వ్యాధులు అనేటివి మెదడు లోపలే రసాయన క్రియల లోపాల వల్లనే వస్తుంది, అవి సరిచేస్తే మానసిక వ్యాధి నయం చేయవచ్చు అనేది సైంటిఫిక్గా రీసెర్చ్ ద్వారా, అనుభవం ద్వారా ఏర్పడింది. దాని ద్వారా వైద్యం అనేది సైకియాట్రీ స్పెషలైజేషన్ డెవలప్ అయింది. గత 100 సంవత్సరాల్లో ఇది చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఈ మానసిక వైద్యంలో 5 రకాల మందులు మాత్రమే ఉండేది మొదట్లో. ఇప్పుడు 150 రకాల మందులు వచ్చినాయి మానసిక వైద్యంలో కూడా. చాలా రిఫైన్డ్ మెడిసిన్స్ వచ్చినాయి, చాలా అందుబాటులో ఉన్నాయి, కన్వీనియంట్గా యూజ్ చేసే మెడిసిన్స్ వచ్చాయి ఇప్పుడు. సో చాలా మంచి వైద్యం వచ్చింది, మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి, పూర్తిగా నయం అవుతూ ఉన్నారు పేషెంట్లు. అయితే మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఈ మానసిక వ్యాధులకు ఆత్మలు కానీ చేతబడులు కానీ ఇవి ఏమన్నా కారణమా అని. అవి ఎలాంటి కారణం కాదనమాట, మంత్రాలతో ఏ వ్యాధులు తగ్గవు, వైద్యం చేస్తేనే తగ్గుతాయి అనమాట.
1: డాక్టర్ గారు, మామూలుగా బలహీనమైన పరిస్థితుల్లో ఎవరు ఏది చెప్పినా నమ్మడం లాంటిది జరుగుతుంటుంది, దాన్ని ఆసరాగా తీసుకొని ఈ చేతబడేనేమో ఇంకేదనో ఆత్మనో చెప్పేసి వాళ్ళ చేత డబ్బులు వసూలు చేయించుకొని వాళ్ళ మానసిక పరిస్థితి మరింత జటిలం చేసే ప్రమాదం ఉందంటారు.
0: తప్పకండి, ఎందుకంటే మానసికంగా బలహీన మనిషికి చెప్తేనే వింటాడు, పూర్తి ఆరోగ్యంగా ఉన్న మనిషికి పోయిన చేతబడి చేసింటే నమ్మడు కూడా. ఆ బలహీన పరిస్థితిని వాడుకొని వాళ్ళ జీవనాధారం చేసుకునే వాళ్ళే ఈ చేతబడులు చేసేట వాళ్ళు. వాళ్ళు పొట్ట గడుపుకుంటున్నారు, నిజంగా అవి పనిచేస్తే వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు, అవి పనిచేయవు కాబట్టి ఫలితం ఉండదు కాబట్టి. అది కూడా కొంతమంది మానసిక బలహీనులు సమాజంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది.
1: ఒక్కసారి మానసిక వ్యాధికి డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటే జీవితాంతం వాడాల్సిన అగత్యం ఏర్పడుతుంది, కాబట్టి దానికి సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్?
0: ఇప్పుడు మానసిక వ్యాధి అనేది ఒకటి కాదండి, 150 రకాల మానసిక వ్యాధులు ఉన్నాయి. సింపుల్గా జ్ఞాపక శక్తి పోవడం కూడా మానసిక వ్యాధే, గుర్తుపట్టలేకపోవడం కూడా ఒక మానసిక వ్యాధే. ఈ చిన్న చిన్న దిగులు, చాలా రోజులు దిగులుగా ఉండి పని చేయలేకపోవడము, దుఃఖంగా ఉండడం అదొక మానసిక వ్యాధి. ఆందోళన ఎక్కువ ఉండడం ఒక మానసిక వ్యాధి. కొంతమంది చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు, చేతులు 10 సార్లు కడుగుతూ ఉంటారు, తాళం వేస్తే 10 సార్లు చెక్ చేస్తూ ఉంటారు, ఇదొక రకమైన మానసిక వ్యాధి. ఇలా 150 రకాల మానసిక వ్యాధులు ఉన్నాయి. చిన్న వ్యాధులు ఉన్నాయి, తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి. ఆ తీవ్రమైన వ్యాధులు కొన్ని ఉన్నాయి, స్కిజోఫ్రేనియా అని, బైపోలార్ డిజార్డర్ అని, అవి తీవ్రమైన మానసిక వ్యాధులు. సామాన్య మానసిక వ్యాధులు ఏమో ఆందోళన, దిగులు, ఓసిడి, ఇవన్నీ సాధారణ మానసిక వ్యాధులు అంటాము. సో అన్నిటిని ఒక కుప్పలాక పెట్టి మనము డిస్కస్ చేయలేమన్నమాట. కొన్నిటికి ఉట్టి కౌన్సిలింగ్ ఇచ్చి నయం చేయొచ్చు, కొన్నిటికి కొద్ది రోజులు మాత్రమే మందులు ఇస్తాము, నెల 2 నెలలు 3 నెలలు సరిపోతుంది కొన్నిటికి, కొన్నిటికి మాత్రమే చాలా రోజులు ఉంటుంది. అయితే ఏ వ్యాధికి కూడా దీర్ఘకాలం లైఫ్ లాంగ్ కాదండి.
1: అశోక్ రెడ్డి గారు, మానసిక వ్యాధులకి మందులు తీసుకుంటే ఎప్పుడు పడుకుండా ఉంటారు, వాళ్ళు యాక్చువల్గా నిద్ర మాత్రలు ఇస్తారు శాంతంగా ఉండడానికి, ఇది ఎంతవరకు నిజమంటారు?
0: ఇప్పుడు ఒకప్పుడు ఈ సైకియాట్రీ అనేది మొట్టమొదటి మొదలైనప్పుడు కొన్ని రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉండేటివి, నిజంగా ఆ మందులు కొంచెం నిద్ర ఎక్కువ కలిగించేటివి. కానీ క్రమేణా ఇప్పుడు 5 మందులు కాదు, 150 రకాల మందులు ఉన్నాయి. ఒక మనిషికి 2 గంటలు నిద్ర ఇవ్వాలంటే వేరే ట్యాబ్లెట్ ఉంది, 4 గంటలు నిద్ర కావాలంటే ఇంకో ట్యాబ్లెట్ ఉంది, 6 గంటలు నిద్ర కావాలంటే ఇంకో ట్యాబ్లెట్ ఉంది. ఇట్లా చాలా రకాల మందులు ఉన్నాయి. ఇంకొకటి, వైద్యం చేసేటప్పుడు ఉద్దేశం ఉంటే నిద్రపుచ్చడం కాదు, ఒకటి వ్యాధి తగ్గించడం, రోగ లక్షణాలు కంట్రోల్ చేయడం, డిస్ట్రెస్ తగ్గించడం, తర్వాత మళ్ళీ పని చేసుకుంటట్టు చేయడం, డిస్ఫంక్షన్ కూడా తగ్గించాలి. ఎలా పని చేయలేకపోతున్నాడు మళ్ళీ ఇప్పటిలాగా పని చేసేటట్టు చూడాలి. ఈ 4 లక్షణాలు పెట్టుకొని వైద్యం చేయడం జరుగుతుంది. కాబట్టి నిద్రపోయినంత మాత్రం వ్యాధి పోదు, అన్ని నిద్ర మాత్రలు కావు. మందులు చాలా రకాలు ఉన్నాయి, నిద్ర తగ్గించేటివి ఉన్నాయి, నిద్ర పెంచేటివి ఉన్నాయి, ఆలోచన కంట్రోల్ చేసేటివి ఉన్నాయి, ప్రవర్తన కంట్రోల్ చేసేటివి ఉన్నాయి, మూడ్ కంట్రోల్ చేసేటివి ఉన్నాయి. ఆ మనిషికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో దాని తగ్గట్టు వేరే వేరే మందులు ఉన్నాయి, 150 రకాల మందులు ఉన్నాయి. పేషెంట్ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధంగా వాడతాము. ఒకటే వ్యాధి కూడా వేరే వేరే పేషెంట్ లోపల వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది, అప్పుడు మందులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. డయాగ్నోస్ ఒకటే ఉండొచ్చు,

0: మందుల మోతాదు మారచ్చు, తీవ్రతలను బట్టి మారుతుంది, ఆ ప్రజెంటేషన్ బట్టి కూడా మారుతూ ఉంది.
1: డాక్టర్ గారు, కొన్ని తాత్కాలికమైన సమస్యలుగా మారే కొన్ని సందర్భాలు ఉంటాయి. చాలా ఆత్మీయంగా అభిమానంగా చూసుకునే దగ్గర వాళ్ళు చనిపోవడం కానీ, లేదంటే యాక్సిడెంట్లో షాక్ గురి కావడం కానీ, ఉన్న పరంగా వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఏదో అనుకోని తీవ్రమైన బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు కూడా మనిషి ఒక రకమైన డిప్రెషన్లోకో లేదంటే యాంగ్జైటీలోకో గురి అయ్యి సమస్యగా మారుతుంది. అలాంటప్పుడు చికిత్స ఎలా తీసుకోవాల్సి ఉంటుంది?
0: ఇప్పుడు మామూలుగా మనం ఏది పొడగొట్టుకున్నా, పొడగొట్టుకోవడం అంటే మనిషి కావచ్చు, పరువు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదన్నా పొడగొట్టుకున్నా కూడా లోపించినప్పుడు మనకు డిప్రెషన్కు లోన్ అవుతాం. డిప్రెషన్ అనేది మామూలు ఎమోషన్ కూడా, అది డిప్రెషన్ ఎప్పటికీ వ్యాధిని కాదు. ఏదైనా పొడగొట్టినప్పుడు మనం నిదానించడము, కొంచెం దిగులు లోన్ అవ్వడం అనేది నార్మల్ ఎమోషన్. అది లేకపోవడం కూడా అబ్నార్మలే. అయితే ఈ దిగులు అనేది ఎక్కువ రోజులు ఉండి ఆ మనిషి పనిచేయలేకపోతున్నాడు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మాత్రమే అది వ్యాధి కింద వస్తుంటుంది. అయితే ఈ దిగులు అనేది కనీసం 2 వారాలు దాటినప్పుడు, తర్వాత దానివల్ల మనిషి ఏ పని చేసుకోలేకపోతున్నాడు, అవస్థపడుతున్నాడు, ఇతరులకు కూడా అవస్థ అవుతుంది అన్నప్పుడు అది డిప్రెషన్ అనే వ్యాధి కింద ఇచ్చేసి దానికి అప్పుడు వైద్యం చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇంకొక మాట, ఈ మానసిక రోగాలన్నీ కూడా పౌర్ణమికి అమావాస్యకి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి సముద్రంలో ఆటుపోట్లతో సంబంధంగా అని అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం?
0: సో ఇది ఫిలాసఫీ బేస్డ్ రీజనింగ్ అన్నమాట. ఇది అంటే ఈ సమయంలో ఇది వచ్చింది కాబట్టి రెండింటి మధ్యన సంబంధం ఉంది అనే ఆలోచనతోటి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది వచ్చిందనమాట. ఆ బేసిస్ మీద ఇంతకుముందు లునాటిక్ అనే పదం కూడా వాడారు మానసిక రోగులకు. లునాటిక్స్ అనేది
1: లూనార్
0: సంబంధం ఉంది కాబట్టి,
1: అదేవిధంగా సంబంధం ఉంది కాబట్టి.
0: అవును, కానీ ఇంకొకటి ఏంటంటే మనకు అమావాస్యకు పూర్ణకు మధ్యన 14 రోజులు మాత్రమే టైం ఉంటుంది. మనం నిజంగా మనసులో పెట్టుకొని ఇది అమావాస్యకు వస్తుందని చెప్పేసి 4 రోజులు ముందు వచ్చిన అమావాస్య లెక్క వేసేస్తాము, 4 రోజులు లేట్ అయితే పూర్ణమి లెక్క వేసేస్తాము. ఆ విధంగా మనం ఈ ఫీలింగ్ అనేది స్ట్రాంగ్ ఎవిడెన్స్ బేస్ అయింది. కానీ సైంటిఫిక్గా చదివినప్పుడు అలాంటి సంబంధాలు లేవు. కాకపోతే కొన్ని రకముల మానసిక వ్యాధులు, డిప్రెషన్ కానీ, బైపోలార్ డిజార్డర్ కానీ ఎపిసోడిక్గా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ వాటి బేసిస్ మీదనే ఈ ఆలోచన అనేది మొదలైంది, కానీ సైంటిఫిక్గా దానికి బేసిస్ లేదు.
1: డాక్టర్ గారు, చాలా విషయాల్లో ఈ మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక నానుడి ఉంది, ఒక అలవాటు కూడా ఉంది, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే,
0: సో ఇప్పుడు మానసిక వ్యాధుల కారణాలు, వాటి జెనెటిక్ కారణాలు ఉంటాయి, మెదడు లోపాలు ఉంటాయి, సాంఘికపరమైన సమస్యలతో వస్తూ ఉంటాయి. మరి ఇన్ని కారణాలు ఉన్నదానికి పెళ్లి సొల్యూషన్ ఎట్లా అవుతుంది? కాదు. ఎందుకంటే పెళ్లి చేయనందుకు వ్యాధి వస్తే అప్పుడు పెళ్లి చేస్తే దానికి నయమవుతుంది. మానసిక వ్యాధికి సంబంధం లేదు. పెళ్లి చేసినంత మాత్రాన వ్యాధి పోదు, సమస్యలు పెరుగుతాయి. ఇంకా రెండు కుటుంబాల మధ్యన గొడవలు పెరుగుతూ ఉంటాయి. అందుకే మానసిక వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు పెళ్లి చేయడం మంచిది కాదు. అది పూర్తిగా నయమయ్యి వాళ్ళు కనీసం ఒక 2 సంవత్సరాలు ఏ లక్షణాలు లే అన్నప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తే చాలా మంచిదండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ వైద్యం చేసేటప్పుడు కూడా పెళ్లి కన్నా ముందు వైద్యం మానేస్తారు. ఎందుకంటే చెప్తే ఎదుటి వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటాం అంటే అడుగుతారు, ఇవి దేనికి వేసుకుంటున్నాం అని అప్పుడు చెప్పవలసి వస్తుంది అని చెప్పి ఏం చేస్తారు, పెళ్లి అయిన తర్వాత మందులు మానేస్తారు. పెళ్ళి అప్పుడు ఎదుటి వాళ్ళకు చెప్పరు, ఇట్లా మానసిక వ్యాధి ఉంది, మందులు వాడుతున్నామని చెప్పరు. అయితే ఏమవుతుంది, వాళ్ళు మానేసిన తర్వాత ఒక 2 నెలల లోపల మళ్ళీ వ్యాధి బయటకు వస్తుంది.
1: తిరగబడే అవకాశం ఉంది?
0: తప్పక తిరగబడుతుంది. వెంబడే తిరగబడదు, 1 నెల 2 నెలలు కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, 2 కుటుంబాల మధ్యన గొడవలు, అది డైవర్స్ వరకు పోతుంది. పోయిన తర్వాత వాళ్ళకు 2వ మ్యారేజ్ చేయాలంటే ఇంకా కష్టం అవుతుంది. ఎక్కడ పోయి సంబంధం చూద్దామన్నా కూడా ఫస్ట్ మ్యారేజ్ ఏమైంది ఈ బాధ వాళ్ళకి ఇంకెక్కువ అవుతుంది. అందుకే మందులు మానేయకూడదు, ఎదుటి వాళ్ళకి చెప్పాలి, చిన్న ఆందోళన ఉంది, మందులు వాడుతున్నాము, ఈ 1 టాబ్లెట్తో 2 టాబ్లెట్ నయం ఉంది, మేము పెళ్లి చేసుకుంటున్నాం, ఆ విధంగా చెప్పి పెళ్లి చేయడం మంచిది.
1: సోషల్ స్టిగ్మా ఈ మానసిక వ్యాధుల పట్ల చాలా తప్పు భావనతో చూస్తారనే భావన ప్రజల్లో ఉంది, వ్యాధిగ్రస్తుల్లో కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు, ఏ రకమైన అవేర్నెస్ తీసుకురావాల్సి వస్తుంది అంటారు?
0: అయితే ఒకప్పుడు మానసిక వ్యాధులకు ఎప్పుడైతే వైద్యం లేదో ఈ చెడు ఆలోచనలు అనేటివి సంఘంలో ఉన్నాయి. ఎప్పుడైతే వైద్యం మెరుగుపడ్డదో, ఎప్పుడైతే మందులు తీసుకుంటున్నారో మంచిగా అయిపోతున్నారు, లేకపోతే ఊళ్ళో ఒక పేషెంట్ వైద్యం తీసుకున్నాడు మంచిగా అయిపోయినాడు, వాళ్ళు ఇంకోరు చెప్తారు, నేను పలానా డాక్టర్ దగ్గర పోయాను మంచిగా వెళ్తాను, ఈ విధంగా యాక్చువల్గా ఇప్పుడు యూటిలైజేషన్ చాలా పెరిగింది.

0: మానసిక వైద్యం వాడుకోవడం అనేది చాలా పెరిగింది. ఈ స్టిగ్మా కూడా చాలా మంది తగ్గిపోయింది, పూర్తిగా పోలేదు కానీ ముందున్నంత లేదు, చాలా తగ్గిపోయింది. ఇప్పుడు చాలామంది గూగుల్ సెర్చ్ చేసుకొని సైకాట్రిస్ట్ దగ్గర వస్తున్నారు. ఆందోళన ఉంది, దిగులు ఉంది, సైకాట్రిస్ట్ ఎక్కడ ఉన్నాడు, సెర్చ్ చేసుకొని వస్తున్నారు. ఆ స్టిగ్మా అనేది చాలామంది తగ్గిపోయింది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ అశోక్ రెడ్డి గారు, ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో మానసిక వ్యాధులు, ప్రజల్లో అపోహలు గురించి డాక్టర్ కె అశోక్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 6:01 అయితే అయిపోయింది. సో ఇవాళ్ళైతే మనందరికీ ఎంతో ఎంతో ఎంతో స్పెషల్ డే అనే చెప్పుకోవాలి. ఈరోజు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. మన దేశంలో రేడియో బ్రాడ్కాస్టింగ్ ప్రారంభమైన రోజును గుర్తుగా జరుపుకునే ఇవాళ రోజు మనందరికీ ఒక పండుగ రోజే. 1927 జూలై 23న భారతదేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారం ప్రారంభమైంది. అప్పటి నుంచి రేడియో లక్షలాది మంది జీవితాల్లో ఒక భాగం అయిపోయింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా. సో ఇవాల్టి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
0: FM Rainbow 101.9.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
0: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 6:33 అయిపోయింది. ఎస్, మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం మనందరికీ ఎంతగానో ముఖ్యమైన రోజు కాబట్టి, ఇవాళ జులై 23 నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే గురించి. రేడియో తన ప్రత్యేకతను ఎప్పటికీ కోల్పోదు. మార్నింగ్ డ్రైవ్ అయినా, ఆఫీస్ జర్నీ అయినా, విలేజ్ ఫీల్డ్స్ అయినా, సిటీ ట్రాఫిక్ అయినా, ఏది ఏదైనా సరే, ఒక మంచి పాట, ఒక ఇన్స్పైరింగ్ థాట్, ఒక ఇంపార్టెంట్ న్యూస్, ఇవన్నీ మనకు చేరవేసే మన ఎంతగానో బెస్ట్ బెస్ట్ నేస్తం ఎవరు అంటే అది రేడియోనే కదా. Yes, so on this note, the super song for you and National Broadcasting Day గురించి ఇంకా మాట్లాడుకుందాం. Stay tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9.

0: 101.9 కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26 AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 6:55. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి డేస్ మోస్ట్ ఇంపార్టెన్స్ గురించి. అదే నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. మన ఆకాశవాణి ఎన్నో దశాబ్దాలుగా విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది. విపత్తులు వచ్చినా, అత్యవసరమైన పరిస్థితులు వచ్చినా ప్రజలకు సరైన సమాచారం చేరవేయడానికి బ్రాడ్కాస్టింగ్ పాత్ర ఎంతో గొప్పది. టెక్నాలజీస్ ఎంత మారినా, కమ్యూనికేషన్ మెథడ్స్ ఎంత అడ్వాన్స్డ్ అయినా, మనసును తాకే ఒక గొంతు, ఆశనిచ్చే ఒక సందేశం, అనుబంధాన్ని పెంచే ఒక రేడియో ప్రసారం, వీటి విలువ ఎప్పటికీ తగ్గదు. So wishing you all a very happy National Broadcasting Day. Here's a super song for you. Stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బో కార్యక్రమంలో. ఇవాల్టి హలో రెయిన్బోలో మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన పదాక్షరితోటైతే నేను మీ ముందుకు వచ్చేసాను. సో పదాక్షరిలో పదం ఏంటి సత్య అంటే ఏదన్నా ప్రాంతం పేరు. సో మీరు పాడబోయే పాటలో ఏదన్నా ప్రాంతం పేరు ఒక పదంగా రావాలి. సో మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. మన ఫస్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో, నమస్తే అండి. సూపర్, మీరు ఎలా ఉన్నారు?
1: బ్రహ్మాండంగా ఉన్నాం. ఈరోజు మన పండగ కదా.
0: ఎస్, నేషనల్ బ్రాడ్కాస్టింగ్.
1: శుభాకాంక్షలు. ఇలా మాట్లాడుకుంటున్నాం అని అంటే మన ఆకాశవాణి పుణ్యమే కదా.
0: అంతే కదా,
1: ఇంత ఎంజాయ్ చేస్తున్నాం కదా ఒకరికొకరు చూసుకోకపోయినా.
0: ఎస్,
1: కాబట్టి ఆకాశవాణి మన రేడియో స్టేషన్ ఉంది కాబట్టి హైదరాబాద్ అమారా హైదరాబాద్ మహాన్ అన్నమాట. హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్. మన ఎఫ్ఎం రెయిన్బో జిందాబాద్.

0: థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్
1: థ్యాంక్
0: సూపర్,
1: యూ.
0: వెల్ సంగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి కూడా గేమ్ అర్థమైపోయింది కదా. ఇవాల్టి పదాక్షరిలో పదం ఏంటి అంటే ఏదన్నా ప్రాంతం పేరు. సో రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్. సో హైదరాబాద్ అనే ప్రాంతం పేరు వచ్చింది, అలాగే ప్రాంతం పేరు రావాలి మీరు పాడబోయే పాటలో. మళ్ళీ ఒక్కసారి నంబర్ రిపీట్ చేస్తాను, 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ ట్రాక్ వస్తుంది, సూపర్ సాంగ్, తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:24 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో. అండ్ మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన పదాక్షరి గేమ్ అయితే ఆడుకుంటున్నాం. సో ఇవాళ పదాక్షరిలో పదం ఏంటి అంటే ఏదన్నా నగరం పేరు లేదా ఏదన్నా ప్రాంతం పేరు రావాలి వీరు పాడబోయే పాటలో. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
4: హలో, గుడ్ ఈవినింగ్ సత్య మేడం గారు.
3: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
4: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
3: ఎస్ చెప్పండి.
4: పోతే ప్రసార భారతి దినోత్సవ శుభ సందర్భంగా బుసోడు మా బుసోడు బుల్లి పెట్టెలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు, కొబ్బరులు ఎన్నో చెబుతాడు అనే పాట నా గురించే కదండి, మన శ్రోతలందరికీ గురించి ప్రసారం చేస్తారని కోరుతున్నానండి. ఇక పోతే పాట పాడుతున్నాను, వినండి. నెల్లూరి నెరజానా చెక్కుమల్లి మారిపోనా, నువ్వు స్నానమాడ పశువులాగా నన్ను కొంచెం పూసుకోవే, ఇటు అటు అమలాపురం ఇటు మధ్య గోదావరి.
3: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి.

0: ಇಟ್ಟು ಅಟು ಅಮಲಾಪುರಂ ಇಟು ಮಧ್ಯ ಗೋದಾವರಿ.
1: ಸೂಪರ್ ಅಣ್ಣಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಕಾಲಿಂಗ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಕಾಲಿಂಗ್. ಆ್ಯಂಡ್ ಟೂ ಸಾಂಗ್ಸ್ ಪಾಡಿಸಾರು, ಮರೋ ಕಾಲರ್ ಕೂಡ ಲೈನ್ಲೋ ಉನ್ನಾರು, ಮಾತಾಡಿಸಿದ್ದಾ. హలో హలో
2: హలో
1: హలో నమస్తే అండి, మీ పేరు?
2: నమస్కారం అమ్మ, సత్యగారు. నా పేరు ఓరేటి ప్రభాకర్ రావు.
1: ప్రభాకర్ రావు గారు, ఎస్, పాడేసేయండి. ఏం పాట పాడాలనుకుంటున్నారు?
2: ఆపో ఆంధ్ర పూజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య భవ శిలలపై శిల్పాలు చెక్కినారు.
1: సూపర్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇవాళ పదాక్షరిలో పదవి ఏంటి అంటే ఏదన్నా ప్రాంతం పేరు వచ్చేలాగా పాట పాడాలి. మనం పాటలు కూడా అలాగే వింటున్నాం హలో రెయిన్బోలో. సో మీకోసం ఒక సూపర్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. మీరు కూడా కాల్ చేయాలి అనుకుంటే మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323 0030 0402323 4821 అండ్ 0402970 4715. ఈ సూపర్ ట్రాక్ మీకోసం స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:34 మనం ఉన్నాం హలో రెయిన్బోలో పదాక్షరి గేమ్ ఆడుకుంటూ. ఎస్, పదాక్షరిలో పదం ఏంటి అంటే ఏదన్నా ప్రాంతం పేరు. సో ఏదన్నా ప్రాంతం పేరు ఒక పదంలా వచ్చే పాటను పాడాలి. అండ్ అలాంటి పాటలే మనం వింటూ ఉన్నాం కూడా మన హలో రెయిన్బోలో. సో మరో కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: సత్య మేడం గారు.
0: సూపర్ అండి, మీ పేరండి?
1: రమేష్మ్మ. నా పేరు ఆర్జే సత్య. ఒకసారి చెప్పమ్మా.
0: నేను మీ ఆర్జే సత్య.
1: అమ్మా ధన్యవాదాలు అమ్మా. కే రమేష్ మాట్లాడుతున్నాను.
0: రమేష్ గారు
1: అమ్మా, ఈరోజు ఆకాశవాణి జన్మదిన శుభాకాంక్షలు మన కాలర్స్ కి, ఆర్జేస్ కి అందరు కూడా శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరికి కూడా హ్యాపీ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే.
1: వార్తలు చదువుతుంది కందుకూరు సూర్యనారాయణ. ఆకాశవాణి వార్తలు చదువుతుంది అర్జెంట్ మన్నారు. ఆకాశవాణి వార్తలు చదువుతుంది గుగ్గిదల పూర్ణయ్య. ఆకాశవాణి వార్తలు చదువుతుంది.

0: వెంకట్రామయ్య వీళ్ళంతా హేమా హేమీనమ్మ అప్పుడు.
1: అవునండి.
0: ఇంకోటి ఒక మన ఇంకో లేడీ కూడా ఉండే అమ్మ పేరు, ఆమె కూడా ఉంది అమ్మ. ఇక కాదుకి వస్తామా, రాధమ్మ పెళ్లిలో స్వయంగా రాజబాబు రమాప్రభు పాడిన పాట అమ్మ. రాజమండ్రి స్టేషన్ లో రైలెక్కి ముంబై స్టేషన్ లో దిగుదామా, రాజమండ్రి స్టేషన్ లో రైలెక్కి బొంబాయి స్టేషన్ లో దిగుదామా. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రమేష్ గారు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
2: హలో
1: హలో, నమస్తే అండి. మీ పేరు?
2: నా పేరు ఉమా కుకర్పాడి.
1: ఉమా గారు, ఎస్ టాపిక్ విన్నారా అండి?
2: అదే ప్రాంతం ఏదన్నా ఊరు
1: వచ్చేటట్టు
2: దొరక దొరక దొరికిందో వచ్చిరక మధురా నగరిలో తెలుసు అనుకుంటా కొత్త అంటే అమరావతి ఇచ్చాపురం పాటలు పాడాలని రాదు కానీ
1: ఓకే చెప్పారు కదా, అదే సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, పాడక్కర్లేదు చెప్పొచ్చు కూడా. ఎస్, మీరు కూడా ఒక పాట చెప్పేశారు కాబట్టి మన కాలర్స్ అందరు కూడా పాటలు గుర్తొస్తూ ఉండుంటాయి, ఎందుకంటే మనం బోల్డ్ అని పాటలు కూడా వింటున్నాం బేస్డ్ అవుట్ ఆఫ్ ప్రాంతాల పేర్లే కాబట్టి. మీకు కూడా కాల్ చేయాలనిపిస్తే 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715కి చేసేసేయండి, మాట్లాడేసుకుందాం, చక్కటి పాటలు కూడా పాడేసుకుందాం. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అలాగే

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:43 అయిపోయింది. సో మాట్లాడేసేద్దాం మన కాలర్తో. హలో రెయిన్బోలో. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సత్య గారు, శ్రీనివాసరావు, మలక్పేటమ్మ గారు.
0: వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు.
1: రమణయ్య గారికి నమస్కారాలు, వందనాలు, శతకోటి వందనాలు. మీరు చెప్పిన టాపిక్ గురించి అయితే ఇదేనండి, ఇదేనండి భాగ్యనగరం, 3 కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం, ముఖ్య పట్టణం. ఇదేనండి, ఇదేనండి భాగ్యనగరం, 3 కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణం, ముఖ్య పట్టణం. థ్యాంక్ యూ
0: శ్రీనివాసరావు గారు. మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
2: హలో అమ్మా.
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
2: అమ్మా సత్య, నేను రేడియో శ్రోత రమణయ్య.
0: రమణయ్య గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నాను అమ్మా. నీ మాట్లాడి మా తమ్ముడు శ్రీనివాసరావు గారు ఏదో చెప్పాడు, అందరు ఓలేటి గారు. నేను ఓలేటి గారు చెప్పింది చెప్దాం అనుకున్నా.
0: ఓకే,
2: సరే నేను చెప్తానమ్మా. ఇప్పుడు రామకథను వినరయ్యా, ఇహ పర సుఖముల నసగే సీత. రామకథను వినరయ్యా, అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు 3

రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు రామ కథను వినరయ్యా గడియేని రఘురాముని విడచి కడుపలేని ఆ భూజాని కౌశికుయా.

చేతనువినరయ్యా మదన కోటి సుకుమారునికి అనుగొని మిథిలకు మిథిలయే మురిసినది ధరణి జమదిలో నెరసిన మోదము వెన్నెల వానలు కురిసినవి రామ కథను వినరయ్యా అరుణి విల్లు రఘునాథుడు చేకొని ఎత్తి

0: కన్నులు కరములు కలిసినవి రామ కథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతారామ కథను వినరయ్యా.
1: థ్యాంక్ యూ సో మచ్ రమణయ్య గారు, సూపర్ అండి.
0: థ్యాంక్స్ మామ, నాకు పాట పాడాలని కోరిక కొన్ని పర్నే.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రమణయ్య గారు, దట్ వాజ్ సో సో సో లవ్లీ. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడే సిద్ధం. హలో,
2: నమస్తే సత్య.
1: నమస్తే అండి, మీ పేరు?
2: బాగున్నావా?
1: ఎస్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను,
1: సూపర్ అండి.
2: నా పేరు లావణ్య.
1: లావణ్య గారు, ఎస్, ఏ పాట పాడబోతున్నారు?
2: మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికి గొప్ప గోపురం కట్టించాడు అయ్యూరు పల్లవరాజు. ఆ కథ చెప్పక వచ్చింది లావణ్య.
1: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: ఎస్,
1: ఇవాళ హలో రెయిన్బోలో మనం ఆడుకుంటున్నాం పదాక్షరి. సో పదాక్షరిలో పదం ఏంటి అంటే ఏదైనా ప్రాంతం పేరు అని అన్నాను. సో బ్యూటిఫుల్గా పాడేస్తున్నారు మన కాలర్స్. మీకు కూడా పాట పాడాలి, మీకు కూడా ఒక పాట గుర్తొస్తుంది ప్రాంతం పేరున్న పాట అంటే, ఐ విల్ రిపీట్ ద నంబర్స్. యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323 0030, 0402323 4821, అండ్ 0402970475. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం ఈ సూపర్ సాంగ్, తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:54 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్ తోటి. హలో.
4: హలో, హాయ్ మా సత్య. నమస్తే.
3: హాయ్ అండి. మీ పేరు?
4: నా పేరు ఇందిర. మా తారామతి.
3: ఇందిర గారు? ఎస్ అండి. సో ఏం పాట పాడబోతున్నారు, ఏ ప్రాంతాన్ని వినిపించబోతున్నారు?
4: అంటే దేవత మనం పాడేది ఓల్డ్ మూవీ. దాంట్లో పద్మనాభం గారు మన గీతాంజలి గారి పైన చిత్రీకరించిన సాంగ్ ఇది. మా ఊరు మదరాసు, నా పేరు రామదాసు. మా ఊరు మదరాసు, నా పేరు రామదాసు. తర్వాత ఆవిడొచ్చి పాడతారు, మా ఊరు ముంబాయి, నా పేరు రాధాబాయి అని. అంతే మా ఓకే బాయ్.
3: సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. దట్ వాస్ సో సో క్యూట్. మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
5: హలో.
3: హలో
5: అండి.
3: హలో, నమస్తే అండి. మీ పేరు?
5: అనిల్ కుమార్.
3: అనిల్ కుమార్ గారు, ఎస్ అండి. ఏ పాట పాడబోతున్నారు, ఏ ప్రాంతం పేరు వినిపించబోతున్నారు?
5: మన హైదరాబాద్ అంటే ఇప్పుడు బోనాలు కాబట్టి బోనాలు స్పెషల్ పాట. యాక్చువల్లీ పాడారో లేదో తెలియదు, ఎవరు
3: పాడలేదు ఇంకా.
5: లాలు వాజ లష్కర్ బోనాల్ పండగ కస్తనని రాకపోతీవి, లడిక పూలు గోరికి లబ్బర్ గాజులు దస్తనని.

0: లేకపోతివి, జము తరువాత లష్కర్ బోనాల్ పండగ కస్తనని రాకపోతివి, లకడీ కప్పులు గోరికి లబ్బర్ గాజులు తెస్తనని లేకపోతివి, అమల్లా ఒట్టి జూట బాట జట్టి వచ్చేదాకా లొల్లి పెట్టి పక్కలింటి పోరగాడు పలకనమ్మ పారిపోయి లలు తరువాత లష్కర్ బోనాల్ పండగ కస్తనని రాకపోతివి. ఇంకొకటి అండి, మాయారి మసమ్మో మసమ్మా మన మైసారం బోధమే మైసమ్మా, మైసమ్మో మైసమ్మో మైసమ్మో మైసమ్మా, గబరబెట్టి నువ్వు గబరబెట్టి గాయబుగాకే మైసమ్మా, జరా పరేషాను జయ్యకే మైసమ్మో, మాయదారి మైసమ్మో మైసమ్మా మన మైసారం బోధమే మైసమ్మా.
1: సూపర్ అండి అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో దాట్స్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో ఫర్ ద డే. సూపర్ సూపర్ సాంగ్స్ అయితే పాడేశారు, అద్భుతంగా పదాక్షరి అయితే ఆడుకున్నాం. కాబట్టి లెట్స్ కంప్లీట్ టుడేస్ హలో హైదరాబాద్ విత్ దిస్ హైదరాబాదీ సాంగ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఇప్పటివరకు 70% ఎస్ఐఆర్ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రక్షాళన పేరుతో ఓట్లు తొలగించే అవకాశం ఉందని, అలా జరగకుండా ఉండేందుకు బీఎల్ఓలను పెట్టామన్నారు. ఓట్లు లేకుంటే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పోటీ ప్రపంచంలో సింగరేణి కాలరీస్ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ వ్యాపార విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థ

సంస్కృతిని కాపాడుకోవడమే కాకుండా రాబోయే తరాలకు లాభదాయకంగా అందించడం అందరి బాధ్యతన్నారు. గురుకుల విద్యా సంస్థలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సరూర్ నగర్ పాఠశాలలో తనిఖీ చేసి వెల్కమ్ కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల సంక్షేమం, పోషకాహారం, మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇండియా కూటమి నేతలు, ఎంపీలు ర్యాలీగా రాజ్ఘాట్కు బయలుదేరారు. అక్కడ నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారికి నేతలు నివాళి అర్పించనున్నారు. విద్యార్థులంతా కొన్ని రోజులుగా రోడ్లపైనే ఉన్నారని, వారికి మద్దతుగా తాము ఉంటామని రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలను పరిష్కరించేందుకు చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. నిరసనకారులకు అనువైన సమయంలో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని, శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకుందామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. భారత్తో జరుగుతున్న తొలి T20 మ్యాచ్లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వెస్లీ మద్వీరా 39, మరుమాని 27, ర్యాన్ బర్ల్ 26 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శివం దూబే, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:04 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ప్రతిరోజు తెలంగాణ ప్రోగ్రాంలో తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం ఇలాంటి బోల్డ్ అనే విషయాలు ఎంతో అద్భుతంగా మనం తెలుసుకుంటాం సూపర్ సూపర్ ట్రాక్స్ వింటూ. సో ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఇవాళ తెలంగాణలో మనం గోల్కొండ కోట తెలంగాణ చరిత్రకు గర్వకారణం కదా. సో గోల్కొండ కోట గురించి తెలుసుకుందాం మన ఇవాల్టి తెలంగాణ ప్రోగ్రాంలో. గోల్కొండ కోట కేవలం ఒక కోట కాదు, ఇది తెలంగాణ చరిత్రను తన రాతి గోడల్లో దాచుకున్న గొప్ప వారసత్వం. ఎన్నో రాజులు, యుద్ధాలు, విజయాలు, కళలు, వాణిజ్యాలు, విజ్ఞానం ఇవన్నీ గోల్కొండ కోటతో ముడిపడి ఉన్నాయి. సో అలాంటి గోల్కొండ కోట గురించి తెలుసుకోవడానికి ఎన్నో విశేషాలు ఉంటాయి కాబట్టి స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 తెలంగాణ షో టు నో అబౌట్ ఇట్. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం, స్టే ట్యూన్డ్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:21 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. మనం తెలుసుకుంటున్నాం గోల్కొండ గురించి. వజ్రాల నగరంగా మారిన గోల్కొండ గురించి మీకు తెలుసా? గోల్కొండ పేరు వినగానే మరో విషయం గుర్తుకు వచ్చేది, అదేంటంటే వజ్రాలే అట. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోహినూర్, హోమ్ డైమండ్, దర్యా ఈనూర్ లాంటి డైమండ్స్ అన్నీ గోల్కొండ ప్రాంతంలో నుంచే దొరికినవి అని చెప్పబడుతుంది. గోల్కొండ ప్రాంతంలోని గనుల నుంచి లభించినవే ఇలాంటి అరుదైన వజ్రాలు. అందుకే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వజ్రాలు ఏమన్నా ఉన్నాయి అంటే వాటిని గోల్కొండ డైమండ్స్ అని కూడా పిలిచేవారట. ఆ రోజుల్లో ప్రపంచంలోని వ్యాపారులు గోల్కొండకు వచ్చి వజ్రాల వ్యాపారం చేసేవారట. దీంతో గోల్కొండ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. గోల్కొండ అద్భుతమైన నిర్మాణ శైలి గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:40 అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ షోలో గోల్కొండ కోట గురించి మాట్లాడుకుంటూ. గోల్కొండ కోట యొక్క అద్భుతమైన నిర్మాణ శైలి గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. గోల్కొండ కోటను చూస్తే మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభ ఎంత గొప్పదో తెలుస్తుంది. మీరు కోట ప్రధాన ద్వారం ఫతే దర్వాజా దగ్గర నిలబడి చప్పట్లు కొడితే ఆ శబ్దం దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బాలా హిసార్ వరకు వినిపిస్తూ ఉంటుంది. ఇది మనం ఎన్నో సినిమాల్లో కూడా చూస్తాం, ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ వినిపించడం. సో అది మీరు లైవ్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు గోల్కొండ కోటకి వెళ్ళినప్పుడు. అసలు ఆ కాలంలో టెలిఫోన్స్ లేవు, వైర్లెస్ లేదు, అయినా కూడా శబ్దాన్ని హెచ్చరిక వ్యవస్థగా ఉపయోగించారు అంటే ఎంత గ్రేట్ కదా.

శత్రువులు వస్తున్నారని రాజభవనానికి వెంటనే సమాచారం చేరాలని ఈ ధ్వని వ్యవస్థను రూపొందించడం జరిగిందిట. ఇది ప్రపంచంలోనే అరుదైన శబ్ద ఇంజనీరింగ్గా కూడా గుర్తింపు పొందింది. ఎంత గొప్ప విషయం కదా ఇది. గోల్కొండ కోట రక్షణ వ్యవస్థ కూడా చాలా గొప్పగా నిర్మించబడింది. దాని గురించి మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:46 మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రామ్ లో. గోల్కొండ కోట యొక్క రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడుకుందామని ఇందాకే అనుకున్నాం కదా. సో రక్షణ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. గోల్కొండ కోటను శత్రువులు సులభంగా జయించలేకపోయేవారట. దానికి కారణం గోల్కొండ కోటకు ఉన్న ఎత్తైన గోడలు, భారీ ఇసుక ద్వారాలు, పదునైన ఇనుప ముళ్ళు ఉన్న గేట్లు, రహస్య మార్గాలు, నీటి నిలువల వ్యవస్థ, ప్రతి అంశం కూడా ఎంతో వ్యూహాత్మకంగా నిర్మించబడింది. కోటలో వర్షపు నీటిని సేకరించి ప్రత్యేకంగా దాన్ని నిలువ చేసే విధానాన్ని ఏర్పరచబడిందట. దానికి కారణం ఏంటి అంటే రాజులు, సైనికులు నెలల తరబడి కోటలోనే ఉండాల్సిన అవసరం వచ్చినా కూడా కావలసినంత ఆహారం మరియు నీరు ఉండేలాగా ఎప్పుడో ప్లాన్ చేసి ముందుగానే పెట్టినట్టుగా నిర్మించబడిందే మన గోల్కొండ కోట. అసలు ఎంత దూరదృష్టి కదా, ఎంత ముందు చూపు. ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలీదు అని ముందే ఆలోచించి ఎనాక్ట్ చేయడం అనేది ఒక గ్రేట్ గ్రేట్ ఆర్ట్ అనే చెప్పాలి. నేటి గోల్కొండ కోట గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి. ఎన్నో విశేషాలు ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో ఈ సూపర్ సాంగ్ తర్వాత మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:53 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ షోలో. ఈరోజు గోల్కొండ కోట తెలంగాణ పర్యాటక రంగానికి ఒక గొప్ప ఆకర్షణ అనే చెప్పాలి. దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అండ్ సాయంత్రం జరిగే లైట్ అండ్ సౌండ్ షో గోల్కొండ చరిత్రను అద్భుతంగా పరిచయం చేస్తుంది అండ్ ఎంజాయ్ చేస్తారు. అంతేకాక కోటపై నుంచి కనిపించే హైదరాబాద్ నగర దృశ్యం ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. అసలు గోల్కొండ కోట గురించి చెప్పాలి అంటే అది కాకతీయుల పునాది, కుదుబ్షాహీల వైభవం, వజ్ర సంపద యొక్క చిహ్నం, శాస్త్రీయ నిర్మాణానికి నిదర్శనం, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకే మన గోల్కొండ కోట. విత్ దిస్ నోట్, చెరిషింగ్ ద హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, దిస్ ఈజ్ యువర్ తెలంగాణ షో ఫర్ ద డే. యు హ్యావ్ అ సూపర్ ట్రాక్ లైన్డ్ అప్. ఎంజాయ్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 9:01 అయిపోయింది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో మనం ఇవాళ రోజుకున్న మరో ప్రత్యేకత గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవాళ రోజు అంటే జూలై 23కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే నేషనల్ గార్జియస్ గ్రాండ్మా డే. పేరు విన్న వెంటనే గార్జియస్ అంటే అందం అనిపిస్తుంది. కానీ ఈరోజు కేవలం బయట కనిపించే అందం గురించి కాదు, జీవితాన్ని ప్రేమతో, అనుబంధంతో, ఆప్యాయతతో అందంగా మార్చే అమ్మమ్మలు, నానమ్మల గురించి. మనలో చాలామందికి చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు ఏంటి అని అనగానే వెంటనే అమ్మమ్మ ఇల్లు అని గుర్తొస్తుంది. వాళ్ళు చెప్పిన కథలు, చేతిలో పెట్టిన ముద్దలు, మనం తప్పు చేస్తే ప్రేమగా చెప్పిన బుద్ధి మాటలు, ఇవన్నీ మన జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలే కదా. సో దాట్స్ ఇవాల్టి నేషనల్ గార్జియస్ డే. సో ఇవాల్టి రిమ్ జిమ్ హైదరాబాద్లో మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం అబౌట్ దిస్ స్పెషల్ డే. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 9:13 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో నేషనల్ గార్జియస్ గ్రాండ్ మాడే గురించి మాట్లాడుకుంటూ. అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ జీవితాన్ని గమనిస్తే ఒక గొప్ప పాఠం తెలుసుకోవచ్చు. ఎన్నో కష్టాలు చూసుంటారు, కానీ కుటుంబాన్ని మాత్రం ప్రేమగా నడిపించారు. తక్కువ సౌకర్యాల్లో కూడా సుఖంగా ఎలా జీవించాలో వాళ్ల లైఫ్ని చూసే నేర్చుకోవాలి. అసలు ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుకు అనే పదాన్ని, అసలు ఈ స్టేట్మెంట్కి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అంటే అది మన అమ్మమ్మలు నానమ్మలనే చెప్పుకోవాలి. నేషనల్ గార్జియస్ గ్రాండ్మాడే సందర్భంగా మన జీవితాన్ని ప్రేమతో నింపిన ప్రతి అమ్మమ్మకు నానమ్మకు హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పుకుందాం. వాళ్ళ ప్రేమను, త్యాగాన్ను, అనుభవాలను గౌరవిద్దాం. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ అందం తగ్గిపోవచ్చు, కానీ మంచి మనసు, ప్రేమ, ఆప్యాయత ఇవి మాత్రం ఎప్పటికీ తగ్గవు. సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ నేషనల్ గార్జియస్ గ్రాండ్ మారే. యు ఆర్ ఆల్వేజ్ ఆల్వేజ్ గార్జియస్ గ్రాండ్ మాస్ కదా. So on this note, this is your RJ Satya signing off for the day. And 9:30 ke exact ga naye rang ventaru ee lopu super beautiful tracks meekos maithe lined up unnai. Stay tuned and enjoy them. Stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9 for all such beautiful content.